ఇంతవరకు శ్రోతలు దేశభక్తి గేయం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమ. ముఖ్యాంశాలు: ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఏలూరు జిల్లాలో నూతనంగా అభివృద్ది చేసిన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. యువనాయకత్వమే వికసిత్ భారత్కు బలమైన పునాది అని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి

0: ఛాంపియన్షిప్ 2.0 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ఈ రోజు ప్రారంభం కానున్నాయి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు ఏలూరు జిల్లాలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా ముసునూరు మండలం కాట్రేనిపాడులో గోర్మే పాప్ కార్నికా సంస్థకి చేరుకుంటారు. ఈ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రితో కలిసి దేశంలోనే తొలి నాన్ జీఎంఓ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ వంగడాన్ని ఆవిష్కరిస్తారు. ఉపరాష్టపతి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రాష్ట సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్వతసారథి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: ఉపరాష్ట్రపతి ప్రోగ్రామ్లో అది మన నియోజకవర్గానికి ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయంగా ఉన్న రిసోర్సెస్ ఏమిటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, వెరైటీ ఆఫ్ పంటలు, ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం. రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో జరిగిన బ్రిక్స్ క్రీడాశాఖ మంత్రుల సదస్సు నిన్న ముగిసింది. ముగింపు కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. సదస్సులో బ్రిక్స్ దేశాలు ఏకాభిప్రాయంతో ఉమ్మడి ప్రకటనను ఆమోదించాయి. క్రీడా విజ్ఞానం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ మార్పులపై సహకారం కోసం బ్రిక్స్ క్రీడా సాంకేతిక కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, మేక్ ఇన్ ఇండియా, ప్లే ఇన్ ఇండియా నినాదంతో భారత్ ముందుకు సాగుతోందని తెలిపారు. క్రీడారంగ అభివృద్దికి క్షేత్రస్థాయిలో పరస్పర సహకారం అవసరమని సూచించారు. తెలంగాణ రాష్ట అభివృద్దిలో తెలుగు ప్రవాసులు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. లండన్ పర్యటనలో భాగంగా తెలుగు ప్రవాసులతో సమావేశమైన ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ది, భవిష్యత్ ప్రగతిపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. తెలంగాణ ప్రగతికి ప్రవాసులు వారధిగా నిలుస్తూ రాష్ట్రానికి మంచి రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. విద్య పూర్తి చేసుకున్న విద్యార్థులు సమాజానికి సేవ చేసేందుకు ముందుకు రావాలని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో కేంద్ర మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్య పూర్తి చేసుకున్న వైద్య విద్యార్థులకు డిగ్రీలు, పథకాలను ప్రదానం చేశారు. అనంతరం ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ,
2: Many people think success means having a good house, good designation, a big house or a recognition. That is not what success is. Success is creating something that's valuable for others, being respected in the society for what you do and leaving a legacy. Money can give you comfort, but it will not give you a purpose. After some time, everybody eats the same thing. So your character travels before you take a step and you think nobody watches. Everybody watches.
0: దేశ పునర్నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి

0: భారత్కు బలమైన పునాది అని, యువభారత్ స్వయం సమృద్ది సాధించే స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి వేదికగా అమరావతి ఛాంపియన్షిప్ 2.0 రాష్టస్థాయి క్రీడా పోటీలు ఈరోజు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలోని తారకరామ క్రీడా మైదానంలో జరిగే ప్రారంభ కార్యక్రమంలో హోంమంత్రి వి అనిత, జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొననున్నారు. 26 జిల్లాల నుంచి సుమారు 14,000 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటారని, 12 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. క్రీడా ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఎ. రవినాయుడు తెలిపారు.
1: ఎల్నినోపై అవగాహన, ఆంధ్రప్రదేశ్ వాతావరణ పరిస్థితులపై అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్ కె. నాగరత్న గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
2: మనకి ఈక్వటోరియల్ రీజియన్ లో ఏదైతే ఉందో భూమధ్య రేఖ దగ్గర, అక్కడ తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని, అట్లాగే సెంట్రల్ పసిఫిక్ మహాసముద్రంలో తటస్థంగా ఉన్నటువంటి సీ సర్ఫేస్ టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో అవి.
1: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ
0: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉయ్యూరులో అతిసార వ్యాధి పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. అక్కడి పరిస్థితిపై వైద్య బృందం ప్రాథమిక నివేదికను మంత్రికి నిన్న అందజేసింది. ఉయ్యూరులో 19 కేసులు నమోదయ్యాయని, వారిలో 15 మందిని ఆసుపత్రిలో చేర్చగా 6 డిశ్చార్జ్ అయ్యారని అధికారులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, ప్రభావిత ప్రాంతాల్లో క్లోరినేషన్, ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ నీటి సరఫరా, వైద్య శిబిరాలు, ఇంటింటా సర్వే కొనసాగుతున్నాయని తెలిపారు. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చే వరకు ప్రత్యేక పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ స్ఫూర్తితో పనిచేస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. సంత్ శిరోమణి గురు రవిదాస్ 650 జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించిన కలస మందన్ అభియాన్ కార్యక్రమంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, గురు రవిదాస్ 650 క్రితం అందించిన సమసమాజ సందేశం నేటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు. సామాజిక సమానత్వమే కేంద్ర ప్రభుత్వ విధానమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఈరోజు రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రాధికారి ఎల్. నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములు తాకుండా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు తాకుండా మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. విద్యుత్ రంగంలోని 629 అసిస్టెంట్ ఇంజనీర్ ఏఈ ఉద్యోగాల నియామక పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అమరావతిలో మంత్రి నిన్న మాట్లాడుతూ, ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తున్న ఏఈ నియామక పరీక్షను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏఈ ఉద్యోగాల పేరుతో ఎవరైనా మోసాలకు పాల్పడితే అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని మంత్రి సూచించారు. 629 ఉద్యోగాల భర్తీతో విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు

0: అత్యంత సన్నిహితులైన ఆ కొద్ది మంది మాత్రమే కదా. అందుకే వారి సమక్షంలోనే జీవితపు కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడం ఒక అర్థవంతమైన నిర్ణయం. సమాజం కోసం కాదు, సంతోషం కోసం. ఎవరో ఏదో అనుకుంటారని చేసే ఆడంబరాల కంటే మన బడ్జెట్లో మనకు నచ్చినట్లు చేసుకునే పెళ్లి ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. అనవసరపు హంగులు తగ్గించుకుని పొదుపుగా ప్రారంభించే కొత్త జీవితం ఆర్థిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఆ అప్పుల బాధ లేని వైవాహిక జీవితమే నిజమైన ఆనందాన్ని ఇస్తుంది. పెళ్లి అనేది రెండు మనసుల కలయికే తప్ప రెండు కుటుంబాల ఆస్తిని వ్యర్థం చేసే ప్రక్రియ కాదు. నేటి యువత చూపుతున్న ఈ పరిణతి సమాజంలో నెలకొన్న అనవసరపు ఖర్చుల సంస్కృతికి ఒక బలమైన చెక్ పెడుతుంది. ఆడంబరాల కంటే ఆత్మీయత మిన్నా అని నమ్ముతూ అర్థవంతమైన వైవాహిక బంధాన్ని మైక్రో వెడ్డింగ్ ద్వారా నిర్మించుకోవడం నిజంగా హర్షించదగ్గ పరిణామం. పెళ్లి అనే కాన్సెప్ట్ మారుతుంది. పూర్వం వివాహాన్ని పవిత్రమైన బంధంగా భావించేవారు. పెళ్ళయ్యాక భార్యభర్తలు విడిపోవడం అనే కాన్సెప్ట్ కూడా ఉండేది కాదు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ పెళ్లితో పాటు విడాకుల సంఖ్య కూడా పెరుగుతున్నది. ప్రస్తుతం చిన్న చిన్న విభేదాలే భార్యభర్తలు విడిపోవడానికి కారణాలవుతున్నది. పెళ్లైన తర్వాత కూడా పిల్లల్ని కనడానికి వెనకాడుచున్నారు. ఈ విధానాలు విదేశాలకే పరిమితమయ్యేవి. మన దేశంలో వీటిని అసహ్యంగా భావించేవారు. అయితే ఆ పద్ధతులు సంబంధాలు మన దేశంలో కూడా కొంత వ్యాపించాయి. ఇక ఇప్పుడు జరుగుతున్న పెళ్లిల తంతు నిర్వహణ చూస్తే పూర్వంలాగా స్వతహాగా ఏర్పాట్లు చేసుకోవడం లేదు. ఒక సెల్ఫోన్ ద్వారా తన ఉన్న చోటు నుండే ఫంక్షన్ హాల్లు, వాహనాలు, మ్యారేజ్ ఈవెంట్స్, క్యాటరింగ్, బ్యాండ్ మేళ, డీజే, ఫోటోగ్రాఫరు మున్నగినవి అన్నీ తన కూర్చున్న స్థానం నుండే బుక్ చేసుకుంటున్నాడు. వివాహ పత్రికలు కూడా ఫోన్ నుండి వాట్సాప్ ద్వారా పంపి తెలియజేస్తున్నారు. పూర్వంలాగా బంధువులు కూడా కొన్ని రోజుల ముందుగా రావట్లేదు. లగ్నం డిన్నర్ టైం చూసుకుని వచ్చి స్టేజీపై ఫోటోలు దిగి వీడియోలకు పోజిచ్చి వెంటనే వెలుస్తున్నారు. పూర్వం 16 రోజులు సాగే పెళ్లి తంతు కేవలం 2-3 గంటల్లో ఫంక్షన్ హాల్లో ముగుస్తున్నది. దీనికి అంతటికీ కారణం మారుచున్న టెక్నాలజీ, మనిషి యొక్క బిజీ షెడ్యూల్ అని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా హిందూ వివాహ వ్యవస్థ ధర్మాలు, నిబంధనలు మనం మరవకుండా వాటిని పాటించి వివాహ వ్యవస్థ నియమావళికి కొంతైనా సమాజం కట్టుబడి ఉండాలనేది కోరుకుందాం.
1: ఇంతవరకు శ్రోతలు ఉదయతరంగిణి కార్యక్రమంలో వివాహ వ్యవస్థ నాడు నేడు శ్రీ పింగళి శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడొక సినీ గీతం విందాం. చిత్రం పేరు సీతాకోక చిలుక. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ ఆలపించిన వేటూరు గీతం. సంగీతం ఇళయరాజా.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి,
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపిల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
7: పెళ్లి పుస్తకం ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన ఆరుద్ర గీతం, సంగీతం కేవీ మహదేవన్.

0: శ్రేష్టమైన చికిత్సకి విశిష్టమైన చిరునామా క్యూర్వెల్ హాస్పిటల్. బీమార్ ఏదైనా ఫికర్ లేదు, క్యూర్వెల్ కి పోదాం, పరేషానొద్దు. డాక్టర్ హేమా వద్యరాజు, డాక్టర్ వద్యరాజు రాకేష్ గారి పర్యవేక్షణలో పిల్లలు కలగని వారికైనా, పిల్లల్ని కనబోయే అమ్మలకైనా, పసిపాపలకైనా, పెద్దలకైనా, అనారోగ్యం ఏదైనా ఎవరికైనా క్యూర్వెల్ హాస్పిటల్ ఉంది అండగా. ఫోన్ నెంబర్ 9550135343.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
2: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
3: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు sbiaashascholarships.co.in.
4: కార్యక్రమంలో మరొక సినీ గీతం విందాం. నాగా చిత్రం కోసం కార్తిక్ చిన్మయి బృందం ఆలపించిన ఏఎం రత్నం గీతం, సంగీతం దేవా.

సిరివెన్నెల చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కెవి మహదేవన్.

ఇంతటితో ఈనాటి ఉదయ తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం శాస్త్రీయ సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో అరుణ సాయిరాం గారి గాత్రం వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అనుజ కుమార్. ది హెడ్లైన్స్. Prime Minister Narendra Modi calls upon country's space sector to create an ecosystem that attracts global space talent to India. Union Home Minister Amit Shah to attend 9th National Security Strategies Conference in New Delhi today. External Affairs Minister S. Jayashankar to co-chair India-Russia

0: చా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల తామరా
1: సై బాల్,
0: బురద పుల్లా
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సై బాల్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
4: అన్నయ్య చిత్రం కోసం హరిహరన్ సుజాత ఆలపించిన వేటూరు గీతం, సంగీతం మణిశర్మ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
4: మీ పాలసీలు, పేమెంట్స్, పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.

0: instant premium payments, 360 degree policy details, quick access to policy benefits, policy updates, revival, paperless eKYC.
1: LIC, pratikshanam meeku thoduga.
2: బాడీగార్డ్ ఈ చిత్రం కోసం శ్రీవర్తిని రాహుల్ నంబియర్ ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: చిత్రసీమలో తర్వాత పాట మిస్టర్ బచ్చన్. ఈ చిత్రం కోసం శ్రీరామ్ చంద్ర, సమీరా ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం మిక్కీజే మేయర్.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: సరిలేరు నీకెవ్వరు ఈ చిత్రం కోసం బ్లేజ్ రెనినా రెడ్డి ఆలపించిన శ్రీమణి గీతం.

ఏక్ నిరంజన్ ఈ చిత్రం కోసం మాళవిక ఆలపించిన భాస్కర్ భట్ల గీతం, సంగీతం మణిశర్మ.

ఆచార్య ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా పాడిన పాట, గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మణిశర్మ.

0: ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశము ఉంది.
1: ఇంతవరకు శ్రోతలు చిత్రసీమ తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలు. ఇప్పుడు వినండి వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సును ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. మేడ్చల్ జిల్లా తిరుమల మిడోస్ లక్ష్మీ గణపతి కాలనీలోని 22A బాధితులతో మాజీ మంత్రి హరీష్ రావు, మల్లారెడ్డి సమావేశమయ్యారు. రాష్ట వ్యాప్తంగా ఉన్న 22A బాధితుల పక్షాన పోరాడతామన్నారు. హరిద్వార్లో జరిగిన ఏషియా వ్యవసాయ సేంద్రీయ ప్రదర్శనలో తెలంగాణ ఉద్యాన శాఖ స్టాల్కు ప్రథమ బహుమతి లభించింది. ఉత్తరాఖండ్ మంత్రి సత్పాల్ మహారాజ్ చేతుల మీదుగా అధికారులు అవార్డు అందుకున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 2 రోజులు నిర్వహించిన జాతీయ సదస్సు నిన్న ముగిసింది. జర్నలిస్టుల వృత్తిపరమైన అభ్యున్నతి, నైపుణ్యం పెంపు, సంక్షేమానికి సంబంధించి పలు తీర్మానాలు చేశారు. సదస్సులో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డి, ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ ఎస్ విజయకుమార్ రెడ్డి సహా పలువురు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్లో పర్యటిస్తుంది. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని పటిష్యం చేస్తూ తయారీ, సెమీకండక్టర్లు, స్టార్టప్లతో సహా వివిధ రంగాల్లో పెట్టుబడులు, సహకారం పెంపొందించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశం. H1N1 కి సంబంధించి ఎలాంటి కొత్త స్ట్రెయిన్ గుర్తించలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ICMR స్పష్టం చేసింది. సాధారణ ఇన్ఫ్లుయెంజా లాగా ఇది తగ్గుతుందని, చిన్నపిల్లలు, వృద్ధులు, ఇతర ఆరోగ్య సమస్యలున్న వారు జాగ్రత్త వహించాలని సూచించింది. దేశవ్యాప్తంగా 150,000 మందికి క్లౌడ్ AI నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు NSDC, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. టియర్ 2, టియర్ 3 నగరాల యువతకు భవిష్యత్ ఉద్యోగ అవకాశాలు కల్పించడం ఈ ఉమ్మడి కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఇరు సంస్థలు తెలియజేశాయి. FIH హాకీ ప్రపంచ కప్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ ను భారత మహిళల జట్టు డ్రాగా ముగించి టోర్నీ నుంచి నిష్క్రమించింది. గోల్స్ నమోదు కాకపోవడంతో మెరుగైన రికార్డు ఆధారంగా ఆస్ట్రేలియా సెమీఫైనల్స్ కు అర్హత సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టడీ క్లాక్ లో సమయం 10:05. ఎవర్ గ్రీన్ హిట్స్ 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రం నుండి పాటల్ని మీరు వాట్సాప్ ద్వారా అడగవచ్చు. మా వాట్సాప్ నంబర్ హైదరాబాద్ కోడ్ 0400 జత చేసి 2324 0852 ఈ నెంబర్కి పాట పూర్తి వివరాలు, మీ వివరాలు సందేశం ద్వారా తెలిపినట్లయితే మీరు అడిగిన పాట మేము వినిపిస్తాం. కేవలం 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటల్ని మాత్రమే ఎవర్గ్రీన్ హిట్స్ లో అడగాల్సి ఉంటుంది. ముందుగా సోలో బ్రతికే సో బెటరు ఈ చిత్రం నుండి సిద్ శ్రీరామ్ పాడిన పాట కోసం చాగనంపల నుండి శ్రీను సందేశాన్ని పంపించారు. ఇంకా హస్తనపురం ఈస్ట్ నుండి కన్నిగారి సత్యనారాయణ, ఇంద్రావేణి, మేధాంశ్, అనిరుద్ శ్రేయాంశ్ కూడా కోరారు. రఘురామ్ గీతానికి ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటలను వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ లో. ఇప్పుడు వినబోతున్న పాట భీష్మ చిత్రంలోనిది. ధనంజయ్, అమలా చేబోలు గానం చేశారు. కసర్ల శ్యామ్ గీతానికి మహతి స్వరసాగర్ సంగీతం. ఈ పాట కోసం కేసర్ ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్, సత్యమ్మ, శ్రీధర్, విజయలక్ష్మి, మహాలక్ష్మి, సంతోష్, మాధవి, వినయ్ కుమార్, మనోజ్ కుమార్, సదాప్రియ, సౌందర్య, ఇంకా వేరే కుటుంబ సభ్యులు. ఇదే పాట కోసం నిజామాబాద్ నెహ్రూ పార్క్ నుండి అజీజ్ భాయ్, మతిన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, ఖలీల్, ముబిన్ భాయ్, మూసా కరీం వీరందరి కోరికపై ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2020లో విడుదలైన చిత్రాల నుంచి పాటల్ని ఈరోజు గీతామాధురి పుట్టినరోజు సందర్భంగా మా కోసం ఆచార్య చిత్రంలో గీతామాధురి పాడిన పాటను వినిపించండి అంటూ కరీంనగర్ జిల్లా అమనగుర్తు నుండి బొమ్మదండ లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయికిరణ్ కోరుతున్నారు. ఇంకా ఏదైనా చిరంజీవి పాట మా కోసం అంటూ శ్రీనివాస్ కట్టాల నుండి వీరి కోసం ఈ పాట

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇది ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz. 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి పాటల్ని ఎవర్గ్రీన్ హిట్స్ లో కోరుకోవచ్చు. ఇప్పుడు మరి వినబోతున్న పాట డిస్కో రాజా చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గానం చేశారు. సిరివెన్నెల గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం. ఈ పాట కోసం మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా ఏదైనా ఒక పాట మాకోసం అంటూ నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ కిరణ్, ఉదయరేఖ, భాను, రియాన్స్, హన్మహిత్ వీరంతా చేనేత కాలనీ రంగాచార్య నగర్ నుండి సందేశాన్ని పంపించారు. ఏదైనా ఒక పాట మాకోసం కూడా అంటూ సోమయ్య ఆత్మకూరు నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అల వైకుంఠపురంలో చిత్రంలో ఉన్నది. అర్మాన్ మాలిక్ గానం చేశారు. రామజోగి శాస్త్రి గీతానికి ఎస్ఎస్ థమన్ సంగీతం. ఈ పాట కోసం సూర్యం, సిరి, అభిరామ్, శివానందన్, రాధిక, వెంకట, సృజన, తేజ, చందన్ విక్రమసింహంపురం నుండి వీరు సందేశాన్ని పంపించారు. ఇంకా ఇదే సినిమాలో పాట కోసం నారాయణ, రేఖ, గోపాలకృష్ణ, భానుశ్రీ వన్నెల్కే గ్రామం నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నిలయం సమయం 10:30 11 గంటల వరకు ఎవరిదేన్ హిట్స్ కార్యక్రమం కొనసాగుతుంది. 2020వ సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుంచి పాటల్ని మాత్రమే ఎవరిదేన్ హిట్స్ లో మీరు అడగొచ్చు. జనరంజనిలో ఎవరి పాటలైతే వచ్చాయో, ఎవరి పేర్లైతే చదవడం జరిగిందో, మరి వారు ఎవర్గ్రీన్ హిట్స్ కి మళ్లీ మళ్లీ పంపించొద్దు. ఎందుకంటే ఎవరి పేర్లైతే రాలేదో వాళ్లకి మనం అవకాశం ఇవ్వాలి కాబట్టి వచ్చిన వాళ్లే మళ్లీ మళ్లీ మెసేజెస్ అయితే పెట్టకండి. ఇప్పుడు వినబోతున్న పాట పలాస చిత్ర పాట కోసం రఘు కుంచే గానం సంగీతం, ఉత్తరాంధ్ర జానపదం గీతం ఇది. ఈ పాట కోసం విష్ణు యాదవ్, సునీల్ రాజ్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా ఇదే పాట కోసం ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పొచ్చర గ్రామం నుండి లక్ష్మణ్, నవనీత, నిఖిత, నితిన్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు

ఎవర్గ్రీన్ హిట్స్ లో 2020వ సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటలను వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట బ్లేజ్ రణినారెడ్డి పాడిన పాట. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. సరిలేరు నీకెవరు చిత్రంలోనిది. ఈ పాట కోసం ఆదిత్య, భాగ్యలక్ష్మి, మహేష్, మున్నా, చిన్నారి, చూడామణి, కుమార్ కాకినాడ టౌన్ నుండి, ఇంకా బుట్టబొమ్మ పాట కోసం మెసేజ్ చేశారు. కానీ మరి ఆ పాట వినిపించి చాలాసేపు అయిందండి, అందుకని మీకోసం కూడా ఇదే పాటని వినిపిస్తున్నాను. నిజామాబాద్ నందిపేట మండలం వన్నెల్కే నుండి నందిని, నరేష్, స్నేహిత, స్నేహాన్ష్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆకాశమే నీ హద్దురా. ఈ చిత్రం నుండి ది గానం చేశారు భాస్కర్ పుట్ల రవికుమార్ గీతానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం. ఈ పాట కోసం మీనా అనిల్, నితిన్, పార్థివ్, స్కంద, నిషిత, సాయి కిరణ్ నల్లకుంట హైదరాబాద్ నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా నిజామాబాద్ జిల్లా జానకంపేట నుండి శ్యామ్లాల్, జగన్మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను సందేశాన్ని పంపించారు. ఇంకా నందిపేట నుండి వెంకటేష్, నిజామాబాద్ గుమ్మస్తా కాలనీ నుండి సంఘవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, వీరేంద్ర కోసం ఈ పాట.

ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాలు తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఎవర్గ్రీన్ హిట్స్ వింటున్నారు. 2020 సంవత్సరంలో విడుదలైన చిత్రాల నుండి పాటల్ని. మరి ఇప్పుడు వినబోతున్న పాట 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ సినిమాలో సిద్ శ్రీరామ్ సునీత పాడిన పాటను వినబోతున్నారు. చంద్రబోస్ గీతం, అనూప్ రూబెన్ సంగీతం. ఈ పాట కోసం చిలకలగూడ సికింద్రాబాద్ నుండి వరుణ్ తేజ్, యశ్వంత్, లోకేష్, అఖిల, ఇంకా ఇదే పాట కోసం జగిత్యాల కోరుట్ల రామ్నగర్ నుండి గణేష్, రజనీ, జయ, కీర్తన, విష్ణువర్ధన్, హర్షవర్ధన్ సందేశాన్ని పంపించారు. ఏదైనా ఒక పాట మాకోసమంటూ మహమ్మద్ వినాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట

ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట కలర్ ఫోటో చిత్రంలోనిది. కాలభైరవ గానం చేశారు, సంగీతం కూడా కాలభైరవే. కిట్టు విస్సా ప్రగడ గీతం. ఈ పాట కోసం నిజామాబాద్ పోతంగల్ నుంచి సంతోష్, నిఖిల, రణవీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఇంకా ఏదైనా ఒక పాట మా కోసం అంటూ ధర్మవరం పార్థసారథి నగర్ నుండి రవి, ఉమాదేవి, రాజేష్, లిఖిత, పార్సిగుట్ట సికింద్రాబాద్ నుండి భాగ్యమ్మ, వెంకటేష్, ఆర్మూర్ నుండి రాధ, కుమారస్వామి, సహర్ష, శ్రీయాంశ్, సికింద్రాబాద్ నుండి స్వర్ణలత, శ్రీనివాస్, వీరందరి కోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా వినబోతున్న పాట జాను చిత్రంలోనిది. ప్రదీప్ కుమార్ గానం చేశారు. సిరివెన్నెల గీతానికి గోవింద వసంత సంగీతం. ఈ పాట కోసం రాకేష్ ఫరీద్ నందిపేట నుండి సందేశాన్ని పంపించారు. ఇంకా ఇదే పాట కోసం వరంగల్ శ్రీరాములపల్లి నుండి శ్రీనివాస్ రమాదేవి, సాయి కిరణ్, సాయి కుమార్ ఇంకా వారి కుటుంబ సభ్యులు, గూడూరు నుండి మహేష్ సందేశాన్ని పంపించారు. ఏదైనా ఒక పాట మా కోసం అంటూ ఏదనూరు లక్ష్మయ్య, జంగమ్మ, వినోద్ కుమార్, నిహారిక, తేజశ్రీ, తనుజశ్రీ, హరిదీక్షిత్ గొల్లేపల్లి నుండి సందేశాన్ని పంపించారు. వీరందరి కోసం ఈ పాట.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సు ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు సాగే ఈ హైబ్రిడ్ సదస్సులో 850 మందికి పైగా అధికారులు పాల్గొని దేశ భద్రతా సవాళ్లు, సమకాలీన అంశాలపై చర్చిస్తారు. ఈ సాయంత్రం 5:30 కాంగ్రెస్ నేతల అత్యవసర జూమ్ సమాపేశం జరుగుతుంది. మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్, డీసీసీ అధ్యకులు, ఎమ్మెల్యేలు, ఎన్ఆర్ఐ, ఎస్ఐఆర్ కోఆర్డినేటర్లు పాల్గొంటారు. ఈ నెల 20వ తేదీన రాష్ట వ్యాప్తంగా గ్రామ వార్డు సభల నిర్వహణపై ప్రధానంగా సమీక్షిస్తారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో అందుబాటులో ఉన్న నీటి పంపిణీపై చర్చించేందుకు ఈ రోజు కృష్ణా బోర్డు పరిధిలోని త్రిసభ్య కమిటీ సమావేశమవుతుంది. సభ్యులైన బోర్డు సభ్య కార్యదర్శి, తెలంగాణ నీటిపారుదల శాఖ ఏఎన్సీ, ఏపీ జలవనరుల శాఖ ఏఎన్సీలు హాజరవుతారు. ప్రభుత్వం ఏకపక్షంగా పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసేలాగా జీవో నెంబర్ 97 తీసుకొచ్చిందని ఆరోపిస్తూ ఈ నెల 20వ తేదీ రాష్ట వ్యాప్తంగా పాలిటెక్నిక్ కళాశాలల బంద్కు పిలుపునిచ్చినట్టు ఏపీవీపీ ఒక ప్రకటనలో తెలియజేసింది. కాంగ్రెస్ 1000 రోజుల దగా పాలనంటూ బీఆర్ఎస్ సమర పేరు చేయనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 2 తేదీ నుంచి రాష్ట వ్యాప్త నిరసనలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో 200 మంది ప్రతినిధుల వ్యాపార బృందం జపాన్ లో పర్యటిస్తోంది. దేశవ్యాప్తంగా 100,000 మందికి క్లౌడ్ ఏఐ నైపుణ్యాల శిక్షణ ఇచ్చేందుకు ఎన్ఎస్డీసీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కల్టస్ కలిసి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ నెల 26వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 11:02 దాటి 35 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి. వింటున్నారు మీ రేడియో నేస్తం పద్మినీతో. ఈరోజు అలనాటి మేటి నటి శ్రీమతి అంజనీ కుమారి గారి జయంతి. అదేనండి, అపర సీతమ్మగా తెలుగువారికి సుపరిచితమైన అంజలీదేవి గారి జయంతి. 5 దశాబ్దాల సినీ ప్రస్థానం, 480కి పైగా చిత్రాలు, ఎన్నో అత్యద్భుతమైన పాత్రల్లో నటించి జీవించిన అభినేత్రి అంజలీదేవి గారు. వారిని ఆత్మీయంగా గుర్తు చేసుకుంటూ వారి పాటల పూదోటలో షికారు చేద్దాం మన గుర్తుకొస్తున్నాయిలో. మరి అంత మంచి పాటలు వినాలంటే ట్యూన్ చేసి ఉంచండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అలనాటి మేటి నటి అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం మన గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మరి అంజని కుమారి గారు అంజలిదేవిగా ఎలా మారారు, ఆ విషయాలని మాట్లాడుకుందాం. 1927 సంవత్సరంలో ఆగస్టు 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు అంజని కుమారి. 8 వయసులో రాజా హరిశ్చంద్ర నాటకంలో లోహితస్థుడిగా బాలనటిగా రంగస్థలంపై తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చదువు, సంగీతం, నాట్యం అంటే చిన్నతనం నుండే చాలా ఇష్టం ఆవిడికి. అందుకే కాకినాడలో ఒక క్లబ్లో నటన నేర్చుకుంటున్నప్పుడు పరిచయమైన ప్రసిద్ధ సంగీత దర్శకులు పెండ్యాల ఆదినారాయణరావు గారిని ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వారి ప్రోత్సాహంతోనే సినిమాల్లోకి వచ్చారు అంజనీ కుమారి. మరి అంజనీ కుమారి అంజలిదేవిగా ఎలా మారారు చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకు వస్తున్నాయి. వింటున్నారు నటి అంజలి దేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతి సందర్భంగా. సంఘం చిత్రంలో పాట విన్నారు ఇప్పుడు. అసలు ఆ పాటలో అంజలిదేవి గారు, వైజయంతిమాల గారు ఇద్దరు ఎంత అందంగా ఉంటారు కదా. మరి అంజని కుమారి అంజలిదేవిగా ఎలా మారారు ఆ విషయాలన్నీ చెప్తానన్నాను కదా. భర్త ఆదినారాయణరావు గారి ప్రోత్సాహంతో సినిమాల్లోకి నటన ప్రారంభిద్దామని అనుకున్నారు. మరి 1947 సంవత్సరంలో చిత్ర నిర్మాత అయిన సి పుల్లయ్య గారు గొల్లభామ చిత్రంతో అంజలిదేవి గారిని పరిచయం చేశారు. మరి అంజనీ కుమారి పేరు కన్నా నీకు అంజలిదేవి అనే పేరు బాగుంటుందమ్మా అంటూ వారు ఆ పేరుతోనే పరిచయం చేశారనమాట సినీ పరిశ్రమకి. అభినేత్రిగా గొల్లభామ తొలి చిత్రంలోనే మోహిని అనే నెగిటివ్ షేడ్లో ఉన్న పాత్రను పోషించి నటిగా మంచి గుర్తింపు పొందారు అంజలిదేవి గారు. ఈ సినిమాతోనే ఆమె అసలు పేరు అంజనీ కుమారిని శాశ్వతంగా అంజలిదేవిగా మార్చేశారు పుల్లయ్య గారు. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. మంచి మంచి పాటలు వింటూ అంజలిదేవి గారి గురించి వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు స్టూడియోల సమయం 11:18 దాటి 18 సెకండ్లు. నటి అంజలీదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతిని పురస్కరించుకొని. మరి 1947లో గొల్లభామ చిత్రంతో రంగప్రవేశం చేశారని చెప్పుకున్నాం కదా. అయితే 2 సంవత్సరాలు బాగా చాలా బిజీగా ఉన్నారు అంజలీదేవి గారు. 1949 సంవత్సరంలో జరిగిన ఒక సంఘటనతో ఇక అంజలీదేవి గారి పని అయిపోయింది అని అనుకున్నారట సినిమా పరిశ్రమలో అందరూ. ఎందుకంటే ఒక అగ్ని ప్రమాదం. 1949 సంవత్సరంలో గొల్లభామనే తమిళంలో మంగయ్యార్ కరసి అని తీస్తున్నప్పుడు ఒక సన్నివేశంలో ముఖం మీదకి మంటలు ఎగిసేలా రావడంతో అంజలీదేవి గారి ముఖం కాలి స్పృహ తప్పి పడిపోయారట. హాస్పిటల్లో దాదాపు 3 నెలలున్నాక కోలుకొని మళ్లీ నటించడం కేవలం దైవకృపగా చెప్పేవారు ఎన్నో ఇంటర్వ్యూస్లో వారే స్వయంగా. కోలుకొని మళ్లీ నటించడం చాలా, ఆ తర్వాత కూడా చాలా బిజీ అయిపోయారు. అప్పట్లో మనం గమనిస్తే ఎందరో నూతన నటీమణులు అందరూ దూసుకొస్తున్నా సరే తనకంటూ ఒక ప్రత్యేకమైన బాణిని, పరిపూర్ణ శైలిని సంతరించుకొని తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న ఉత్తమ నటీమణి శ్రీమతి అంజలీదేవి.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో. ఒక సాధారణ రంగస్థల నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టి అలనాటి దిగ్గజ నటులతో ధీటుగా నటించి మెప్పించారు అంజలీదేవి గారు. అప్పట్లో మాతృమూర్తి అంటే ఇద్దరు పిల్లలకి తల్లి అయిన తర్వాత కూడా హీరోయిన్ గా రంగప్రవేశం చేసి ఒక సంచలనం సృష్టించారు ఆవిడ. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సుమారు 480కి పైగా చిత్రాల్లో జయకేతనం ఎగురవేసిన అగ్రనటి అంజలీదేవి గారు. మరి ఆ సువర్ణ సుందరి గురించి మరెన్నో విషయాలు మన గుర్తుకొస్తున్నాయిలో.

0: ఇద్దరు లెజెండ్స్ కలిసి పాడిన పాట ఎంత అద్భుతంగా ఉంది కదా. భక్త ప్రహ్లాద చిత్రం నుండి ఆ పాట విన్నారు, గుర్తుకొస్తున్నా వింటున్నారు. స్టూడియోలో సమయం 11:28 దాటి 20 సెకండ్లు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: అప్పట్లోనే డేరింగ్ అండ్ డాషింగ్ హీరోయిన్ అనేవారు అంజలి దేవ్ గారిని. ఎందుకంటే ఎన్నో విభిన్నమైన పాత్రలు, కట్టిపడేసే అభినయం, పాత్ర ఏదైనా సరే. ముఖ్యంగా ఉదాహరణకు చెప్పుకోవాలంటే అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి నటించిన కీలుగుర్రంలో పగలంతా ఎంతో అందంగా ఉండే రాణిగా, రాత్రి మాత్రం ఏనుగుల్ని, గుర్రాల్ని, జంతువుల్ని తినేసే రాక్షసిగా, ఇక పక్కింటి అమ్మాయిలో హాస్యం పండిస్తూ చెట్టు లెక్కగలవా అంటూ చెంచులక్ష్మిగా, సతీ సక్కుబాయిగా, మరి అపర సీతమ్మగా, అనార్కలిగా, సువర్ణ సుందరిగా, ఇందాక మనం విన్నామే భక్త ప్రహ్లాదలో లీలావతిగా. అందుకనే పాత్ర ఎలాంటిదైనా జానపద పౌరాణిక సాంఘికాల్లో తనదైన ముద్ర వేశారు అంజలిదేవ్ గారు. ఇక సాంఘికాల్లో ముఖ్యంగా చెప్పుకోవాలంటే రంగుల రత్నం, బడిపంతులు, లక్ష్మీనివాసం, తాతామనవడు ఇలాంటి సినిమాల్లో వారి నటనని మర్చిపోగలమా చెప్పండి.

గుర్తుకొస్తున్నాయి వింటున్నారు శ్రోతలు, ఎంతో ఆత్మీయంగా ఎన్నో మంచి మంచి పాటలను గుర్తు చేస్తున్నారంటూ సందేశాలు పంపిస్తున్నారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, నేను మీ రేడియోనిస్తం పద్మిని. ఇక నటించిన సినిమాలన్నీ విజయాలే. బాలరాజు, పాండురంగ మహత్యం, జయభేరి, సతీ సక్కుబాయ్, అంజలీదేవ్ గారి భర్త అయిన ఆదినారాయణరావు గారితో కలిసి అంజలి పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి ఎన్నో క్లాసిక్ పీరియాడికల్ చిత్రాలను అందించారు ఆ దంపతులిద్దరూ కలిసి. అనార్కలి, సువర్ణసుందరి, భక్త తుకారాం, ఇలా వారి సంస్థ నుండి వచ్చిన ఆణిముత్యాలనే చెప్పుకోవాలి. తెలుగు, హిందీ మరియు తమిళంలో దాదాపు 28 చిత్రాలు నిర్మించారు వారు. ఇక అంజలీదేవ్ గారి సినీ జీవితంలో లవకుశ ఆ చిత్ర ప్రస్తావన లేకుండా ఈ కార్యక్రమాన్ని ముగించలేనేమో. లవకుశ అనేది ఒక క్లాసిక్. శ్రీరాముడుగా ఎన్టీ రామారావు గారు, సీతమ్మగా అంజలీదేవి. అసలు తెలుగులో ఎన్ని వెర్షన్ల రామాయణంతో ఉన్న కథలు వచ్చినా సరే సీతారాములంటే వారిద్దరే మన కళ్ళకి కనిపిస్తారు. తెలుగు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో చెరిగిపోని సినీ సంతకంగా నిలిచారు అపర సీతమ్మగా అంజలీదేవి గారు. మరి లవకుశ చిత్రం నుండి సీతమ్మగా వారి పాటను వినేద్దామా?

0: ఎంత అద్భుతమైన పాట! అసలు కళ్ళకి ఇట్లా ముందు కనిపిస్తూ ఉంటారు సీతమ్మ వారిగా అంజలిదేవి గారు. ఈ సినిమా విడుదలయ్యాక ఆవిడ ఎక్కడికి వెళ్ళినా సరే మా సీతమ్మ తల్లి వచ్చింది, మా సీతమ్మ తల్లి వచ్చింది అంటూ పాదాభివందనం చేసేసేవారట ఊళ్ళో జనాలంతా. ఇంకొక విషయం, ఊర్లో అంటే గ్రామాల్లో షూటింగ్కి వెళ్ళినప్పుట చాలామంది రైతులు వరి పండిస్తూ ఉంటారు కదా, వరి కంకులు తెచ్చి ఆ దేవతకే నివేదన చేస్తున్నాం, మా సీతమ్మ వారికే తొలిసారిగా ఈ వరి కంకులు నివేదన చేస్తున్నామంటూ భావించి దండం పెట్టేసేవారట. అంతటి ప్రభావం, అంతటి గొప్ప పాత్రని పోషించిన ఉత్తమ నటి మన అంజలిదేవి గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అంజలిదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం. వారి జయంతిని పురస్కరించుకుని స్టూడియోల సమయం 11:40. ఇలా మంచి మంచి పాటలు, మంచి మంచి మాటలు చెప్పుకుంటూ ఉంటే సమయం అస్సలు తెలియదు కదా. శాస్త్రీయ నృత్యంలోనే ఉన్న పట్టు వల్ల పౌరాణిక జానపద చిత్రాల్లో ఆమె చేసిన నృత్యాలు సినిమా విజయాలకి కీలక పాత్ర పోషించాయంటారు సినీ విమర్శకులంతా. అంతేకాదు, అప్పట్లో అప్పటి కాలంలోనే మహిళా నిర్మాతగా పెద్ద సంచలనాన్ని సృష్టించారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు వంటి ఉద్దండులతో ఎన్నో చిత్రాల్లో నటించారు. వారే కాదు, రంగారావు గారితో కూడా చేసిన భక్త ప్రహ్లాద లీలావతి పాత్ర ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది. ఇంకో విషయం చెప్పుకోవాలి, అక్కినేని గారి కుటుంబం, ముఖ్యంగా అన్నపూర్ణ గారితో, అక్కినేని సతీమణి అయిన అన్నపూర్ణ గారితో ఎంతో ఆత్మీయ అనుబంధం ఉండేదిట అంజలిదేవి గారికి. ఎందుకంటే మద్రాసులో వారి ఇల్లు రెండు పక్కపక్కనే ఉండేవట. గోడ మించి, మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, గోడ మించి గోడ దూకి వచ్చి వారితో షటిల్ ఆడేవారట, అన్నపూర్ణ గారితో షటిల్ ఆడేవారట. ఇదే విషయాన్ని ఎన్నో ఇంటర్వ్యూస్లో సభాముఖంగా చెప్పారు అక్కినేని నాగేశ్వరరావు గారు. అంతటి అనుబంధం ఉంది వారికి. మరి మరొక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అనార్కలి చిత్రం ఇంకొక మైలురాయినే చెప్పాలి. అందుకే అంజలీదేవి గారిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఆనాటి మేటి నటిగా. పాత్రకి ప్రాధాన్యత ఉంటే చాలు, పక్కన హీరో ఎవరు అని ఆలోచించేవారు కాదట అంజలీదేవి గారు. నిర్దోషిలో ముక్కామల గారికి, పక్కింటి అమ్మాయిలో రేలంగి గారికి జోడీగా నటించి కూడా విజయం సాధించారు. ఇక కరుణామూర్తిగా ఎన్నో పాత్రలను అద్భుతంగా పోషించిన అంజలీదేవి గారు నిజ జీవితంలోనే కూడా అందరితో అంతే ఆప్యాయంగా ఉండేవారట. ఇక్కడ మీకు ఒక సంఘటన చెప్తాను. నిర్మాత కె మురారి గారు గుర్తుండే ఉంటారు. వారు తన ఆత్మకథలో రాసుకున్న ఒక విషయం చెప్పాలి. కళ్యాణ మండపం షూటింగ్ జరుగుతున్నప్పుడు వారు నించున్న చోట సడన్ గా సెట్ లో పైనుండి ఒక పెద్ద లైట్ వారి నెత్తిన పడిపోయిందిట. చాలా పెద్ద గాయమైందిట. రక్తం కారుతుంటే సీన్లో నటిస్తున్న అంజలీదేవి గారు పరుగు పరుగున వచ్చి మేకప్ బాక్స్లో ఉన్న ఐస్ ముక్కను తీసి చీర చెంగులో పెట్టి తల మీద తగిలిన గాయాన్ని అద్దుతూ, అబ్బా ఎంత పెద్ద దెబ్బ తగిలింది నాయనా అంటూ ఎంతో అనునయంగా ఒక తల్లి బిడ్డను సాకిన తీరుగా బాధపడిపోయారట. అందుకనే సినీ వర్గంలో, మొత్తం సినీ పరిశ్రమలో అందరూ అంజలీదేవి గారిని అమ్మా అని ఎంతో ఆత్మీయంగా పిలిచేవారట.

0: ముందుకొస్తున్నాయి.
1: నటి అంజలీదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం. వారి జయంతిని పురస్కరించుకుని స్టూడియో క్లాక్ లో సమయం 11:49 దాటి 10 సెకండ్లు. తెలుగు చిత్రసీమలో నెగిటివ్ పాత్రతో ప్రవేశించి సాత్విక సతీమతల్లి పాత్రలకు ప్రాణం పోసి తెలుగింటి సీతమ్మ అనిపించుకుని నీరాజనాలు అందుకుని తిరిగి తన పక్క హీరో వేషాలు వేసిన అక్కినేని ఎన్టీ రామారావు గారు శివాజీ గణేశన్, జమినీ గణేశన్ లాంటి హీరోలకు వదినిగా అక్కగా కూడా చివరికి తల్లి పాత్రలో కూడా నటించి మెప్పించారు అంజలీదేవి గారు. సెకండ్ ఇన్నింగ్స్ అంటూ ఏమీ లేకుండా ఒక జీవనదిలా సాగిపోయిన వారి నట జీవితం వారిని ఆల్రౌండర్ అనిపిస్తుంది. అంతే కదా, మరి మన తెలుగుంటి సీతమ్మ అంజలీదేవి గారికి మనం ఎప్పుడూ అత్యంత ఆత్మీయులమే, వారు కూడా మనకి ఎప్పుడూ అత్యంత ఆత్మీయులే.

0: ఈ పాట వింటున్నా చూస్తున్నా కూడా అంజలీదేవి గారు ఆ పాట చివరిన స్వామి స్వామి అని పరిగెట్టుకుంటూ వస్తూ వస్తూ పడిపోతారు. ఆ సన్నివేశం ఎప్పుడు మన కళ్ళ ముందు మెదులుతూ ఉంటుంది ఈ పాట వింటున్నా అంతసేపు. మరి గుర్తుకొస్తున్నాయి వింటున్నారు నటి అంజలీదేవి గారిని గుర్తు చేసుకుంటున్నాం వారి జయంతిని పురస్కరించుకొని. రంగుల రాట్నం చిత్రంతో నటి రేఖను బాలనటిగా పరిచయం చేసిన ఘనత కూడా అంజలీదేవి గారిదే. ఎప్పుడూ నిగర్విగా క్రమశిక్షణతో ఉండేవారట అంజలీదేవి గారు. అందుకే అందరూ ఎంతో ఆత్మీయంగా ఇందాక చెప్పుకున్నట్టు అమ్మా అని పిలిచేవారట. 4 ఫిల్మ్ఫేర్ పురస్కారాలు, గౌరవ డాక్టరేట్, తమిళనాడు ప్రభుత్వం నుండి కళైమామణి పురస్కారం, ఉత్తమ నటిగా రఘుపతి వెంకయ్య పురస్కారం, ఇలా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు, ఎన్నో సత్కారాలు అందుకున్నారు అంజలీదేవి గారు. ఇక చనిపోయే చివరి రోజుల్లో తన అవయవాలను దానం చేయాలని నిర్ణయించుకుని మరణించిన తరువాత కూడా సమాజానికి ఉపయోగపడి తన గొప్పదనాన్ని చాటుకున్న అభినేత్రి అంజలీదేవి గారు. తెలుగు సినిమా ఉన్నంతకాలం అంజలీదేవి గారి పేరు, వారి నటన చిరస్మరణీయం. మరి అంజలీదేవి గారు, ఎన్టీ రామారావు గారు కలిసి నటించిన బడిపంతులు చిత్రంలో కాస్త విషాదకరమైన పాటైనా ఆ పాటలో వారిద్దరి నటన అత్యద్భుతం. మరి ఆ పాట మనందరి కోసం.
1: నాకు మా

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:05 దాటి 25 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. మీ రేడియో నేస్తం పద్మనీతం. ఈరోజు చైతన్య స్ఫూర్తిలో ఎవరి గురించి చెప్పుకోబోతున్నామని ఎదురు చూస్తున్నారు కదా, చెప్తాను. ఆయన ఒక విశిష్ట మహోన్నత వ్యక్తి, ఒక సాధారణ తేయాకు తోటలో అంటే టీ ఎస్టేట్లో ఉద్యోగి. తల్లికిచ్చిన మాట కోసం ఎందరికో ప్రాణదాత అయ్యారు. అయితే ప్రాణదాత అంటే వారు డాక్టర్ కాదు, నర్స్ కూడా కాదు, మరేంటి చెప్తాను. వేలాది మంది ప్రాణాలను కాపాడుతూ గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో చేస్తున్న అత్యుత్తమ సేవకిగాను పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఒక స్ఫూర్తిదాత కథ ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. వారి జీవితం ఆధారంగా ఒక బయోపిక్ చిత్రం, ఒక పుస్తకం కూడా ఉంది. ఇంతకీ ఎవరా స్ఫూర్తిదాత? మీకు ఒక చిన్న హింట్ ఇస్తాను. గుర్తుపడితే నాకు 0402-2408-52 నంబర్కి సందేశం పంపించండి. వారిని అందరూ ఆత్మీయంగా బైక్ అంబులెన్స్ దాదా ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. బైక్ అంబులెన్స్ దాదా అని పిలిచే ఆ వ్యక్తి పేరేంటి, ఎవరు ఆ స్ఫూర్తిదాత, వారి ఇన్స్పైరింగ్ జర్నీ ఈనాటి మన చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రం నుంచి సాధనా సర్గం అగత్య పాడిన పాట విన్నారు. సంగీతం శంకర్ ఎహసాన్ లాయ్, రచన రామజోగయ్య శాస్త్రి గారు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. ఎస్, శ్రోతలు గుర్తుపట్టి నాకు సందేశాలు పంపించారు. సతీష్, రిషిత, రామ్ ప్రకాష్ గారు, నాగేశ్వరరావు గారు ఎవరు ఆ బైక్ అంబులెన్స్ దాదా ఆఫ్ ఇండియాగా పిలువబడేవారంటూ నాకు సందేశం పంపించారు. మీరు గెస్ట్ చేసింది కరెక్టే. అంబులెన్స్ దాదా ఆఫ్ ఇండియాగా పిలువబడే పద్మశ్రీ కరీముల్ హక్ గారి గురించి ఈనాటి మన చైతన్య స్ఫూర్తి. పశ్చిమ బెంగాల్లో జల్పాయిగురి జిల్లాలో గోరమరా జాతీయ పార్క్ ప్రాంతంలో ధల్బరి అనే ఒక టీ ఎస్టేట్ ఉంది. ఆ టీ ఎస్టేట్లో ఉద్యోగిగా పనిచేస్తున్నారు ఇప్పటికీ కూడా ఈ కరీముల్ హక్. సకాలంలో అంబులెన్స్ సహాయం అందక తన తల్లి మరణించడంతో ఆయన చాలా చలించిపోయారట. చాలా రోజులు మనిషిని కాలేకపోయారని ఎన్నో ఇంటర్వ్యూస్లో చెప్పారు. తల్లికి మాట ఇచ్చిన, అంటే తల్లి మరణం తర్వాత కూడా తల్లి దగ్గర మాట ఇచ్చారట, ఇంకెవ్వరికి ఇలా కానివ్వను, వైద్య సహాయం అందేలా చేస్తాను.

కానీ చేతిలోనేమో డబ్బుల్లేవు, చదువుకోలేదు. పేదరికం చదువుకోకపోయినా సరే వారు చేద్దామనుకున్న మానవ సేవకి ఇవేవీ అడ్డంకులు కాలేదు. మరి ఎలా చేశారు? ధన సహాయం లేకుండా, ఆర్థిక సహాయం లేకుండా, చదువు లేకుండా వైద్య సహాయం ఎలా చేశారు? చెప్తాను ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అంతా. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గబ్బర్ సింగ్ చిత్రానికి ఎంఎం ఎవరు పాడారు? కార్తీక్ అండ్ శ్వేతమోహన్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, రచన భాస్కర్ భట్ల. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:17 దాటి 45.

0: సెకండ్లు. ఊహించండి, చుట్టూ టీ గార్డెన్స్. అబ్బా భలే ఉంటుంది, అందంగా ఉంటుంది అనుకుంటాం కదా, కానీ బురదతో నిండిన రోడ్లు, ఇరుకైన సందులు. ఒకవేళ అత్యవసర పరిస్థితులు వస్తే అంబులెన్స్ కాదు కదా, ఆటో కూడా వెళ్లలేనటువంటి గలీలు. మరి ప్రాణాపాయ పరిస్థితుల్లో నేనున్నానని నించున్నారు కరీముల్. తన ప్రాంతంలో రోగులకు సహాయం చేయడానికి ఆయన తన మోటార్ సైకిల్నే అంబులెన్స్గా మార్చేశారు. అంటే మొత్తం అక్కడున్న జనాలందరికీ ఒక కొత్త రకమైన వాహనాన్ని చేసి చూపించారట. ఏం చేశారంటే, తన మోటార్ సైకిల్కి పక్కన సైడ్ కార్ని అరేంజ్ చేశారు. అంటే మనం మీకు గుర్తుంటే సినిమాలో చూస్తూ ఉంటాం, బండి వెళ్తూ ఉంటే పక్కన బామ్మ మాట బంగారు బాట అలాంటి సినిమాలో కనిపిస్తుంది, స్కూటర్ వెళ్తుంటే పక్కనే సైడ్ కార్ ఉంటుంది. కానీ అలాంటిది కాదు, మొత్తం పైన పూర్తిగా కప్పబడి ఉన్న, అంటే షేడ్ ఉన్న, వర్షం పడినా ఎండొచ్చినా ఎలా ఉన్నా సరే రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అలాంటి మోటార్ బైక్ అంబులెన్స్ని డిజైన్ చేశారనమాట. 1998 తన మోటార్ బైక్కి సైడ్ కార్ని అమర్చారు. మరి ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే హాస్పిటల్కి తీసుకువెళ్లే లోపల ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ కూడా అయ్యారట. అంటే ప్రథమ చికిత్స ఎలా చేయాలో నేర్చుకున్నారు. గమనించండి, చదువు రాదు, టీ ఎస్టేట్లో ఒక కూలీగా పనిచేస్తున్న వ్యక్తి మానవ సేవ చేయాలనుకుని ఇదంతా ఎంతో నిస్వార్థంతో నేర్చుకున్నారు. మరి ఫస్ట్ రెస్పాండర్ ట్రైనింగ్ అయిపోయారు, ప్రథమ చికిత్స చేయడం నేర్చుకున్నారు. మరి ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఆక్సిజన్ కావాల్సి వస్తే ఆక్సిజన్ సిలిండర్, ఫస్ట్ ఎయిడ్ కిట్, వీటన్నిటినీ ఈ బైక్ అంబులెన్స్లో అమర్చుకొని దాదాపు ఇప్పటి వరకు 7,000 మంది ప్రాణాలను కాపాడారట ఈ కరీముల్ హక్. ఉచితంగా నిదంతా, ఒక్క పైసా కూడా తీసుకోకుండా. ఆఖరికి తన బైక్లో వేసుకునే పెట్రోల్కి కూడా ఎవరైనా సంతోషంగా డబ్బులు ఇస్తే ఒక్క పైసా కూడా తీసుకోరట ఈ అపరత్యాగి ప్రాణదాత. మరి అలా అత్యవసర చికిత్స కోసం సకాలంలో ఆసుపత్రులకు చేర్చి ప్రాణదాతగా మారారు. అందుకనే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో అందరూ ఎంతో ఆత్మీయంగా అంబులెన్స్ దాదా అని పిలుస్తారు. అక్కడ పిల్లలైతే వారిని మా ఊరి బాహుబలి అంటారట. అంతటి గొప్ప నొటోరియస్గా ఉన్నారు ఈ కరీముల్ హక్. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి బాహుబలి అన్నారు కాబట్టి బాహుబలి సినిమాలోండి ఒక మంచి పాట విందాం, ఆ తర్వాత మరిన్ని విషయాలు.
1: సాహో

0: అక్కడ ప్రజలందరూ ఆయనకి అలాగే ఛత్రం పట్టారు. బాహుబలి చిత్రానికి ఎంఎం కీరవాణి స్వీయ సంగీత దర్శకత్వంలో దలేర్ మెహందీ మౌనిమాతో కలిసి ఆలపించిన పాట విన్నారు. రచన శివశక్తి దత్త. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:23 దాటి 50 సెకండ్లు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బైక్ అంబులెన్స్ దాద ఆఫ్ ఇండియా కరీముల్ హక్ గురించి మాట్లాడుకుంటున్నాం. వారు ఒక సందేశం చెప్తున్నారు అందరికీ. దయగా ఉండండి, సహాయం చేయండి. గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో అత్యుత్తమ సేవకి గాను పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. మనం గమనిస్తే ఎక్కడ ఒక టీ ఎస్టేట్ లో పనిచేసే ఒక కూలీగా ఉద్యోగిగా ఉన్న కరీముల్ ఎక్కడ భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అందుకోవడం. అది కదా ఒక మానవత్వం, ఒక మనిషికి ఉండవలసిన అన్ని గొప్ప లక్షణాలు వారిలో అలవర్చుకున్నారు. డబ్బులు ఒకటే కాదు, సహాయం చేయాలనే ఒక సంకల్పం వారిని ఆ స్థితికి చేర్చింది అంటారు కరీముల్ హక్. వారి జీవితం ఆధారంగా ఒక బయోపిక్ సినిమా బెంగాలీ భాషలో వచ్చింది. అదే బైక్ అంబులెన్స్ దాదా. అదే పేరుతో ఒక పుస్తకాన్ని కూడా రాశారు బిశ్వజిత్ ఝా. గ్రామీణ ఆరోగ్య సంరక్షణలో భాగంగా తన గ్రామమే కాదు, సమీపంలో ఉన్న 20 గ్రామాలను ఉన్న ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులనైనా ఆసుపత్రికి ఉచిత బైక్ అంబులెన్స్ సేవలను ద్వారా తరలించి ఒక తేయాకు కార్మికుడు, ఒక తేయాకు తోట కార్మికుడి అసాధారణ ప్రయాణం ఈరోజు మనం చైతన్య స్ఫూర్తిలో విన్నాము. వారి గురించి మాట్లాడుకున్నాం. ఇది ఇవాళ్టి చైతన్య స్ఫూర్తి. పద్మశ్రీ కరీముల్ హక్ గారి గురించి మీ అందరికీ కూడా నచ్చిందని ఆశిస్తూ నమస్కారం అంటోంది మీ రేడియోనిస్తం పద్మిని.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. తిరిగి 12:40 ఈట్ ఫిట్ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా హుషారమణి. వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు నుంచి 4 రోజుల పాటు జపాన్లో పర్యటిస్తున్నారు. సుజుకి కంపెనీ మాదిరిగా భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించాలని జపాన్ కంపెనీలకు ఆయన విజ్ఞప్తి చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ రష్యా రాజధాని మాస్కోలో రష్యా ఉన్నత నాయకత్వంతో చర్చలు జరుపుతున్నారు. వైద్య పరికరాల రంగంలో అనేక కీలకమైన సంస్కరణల ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను పెంచినట్లు ప్రభుత్వం తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈ రోజు చివరి శ్రావణ సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకి తరహాలోనే అద్భుతమైన విజయగాథలు సృష్టించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీని కోరారు. భారతదేశంలో పనిచేస్తున్న జపాన్ సంస్థల నుంచి సుమారు 1580 సుజుకి లాంటి కంపెనీలు వెలువడాలని తాము ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. జపాన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జపాన్ ఇండియా బిజినెస్ కన్సల్టేటివ్ కమిటీ, భారత రాయబార కార్యాలయం టోక్యోలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పీయూష్ గోయల్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. భారతదేశ యువ శ్రామిక శక్తి, వేగంగా విస్తరిస్తున్న ఆర్థిక వ్యవస్థ, దీర్ఘకాలిక ఆశయాలు జపాన్ వ్యాపార రంగాలకు అపారమైన అవకాశాలు అందిస్తున్నాయని గోయల్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల 75 వసంతాల వేడుకలను పురస్కరించుకుని భారత జపాన్ దేశాలు తమ వ్యాపార సహకారాన్ని మరింత లోతుగా బలపరుచుకోవాలని, రాబోయే దశాబ్దానికి తమ ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత మెరుగ్గా తీర్చిదిద్దుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. భారతదేశంలో సగటు కార్మికుడి వయస్సు 30 సంవత్సరాల కంటే తక్కువగా ఉందని, రాబోయే అనేక దశాబ్దాల పాటు ఇదే యువత కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఇది జపాన్ కంపెనీలకు భారీ ప్రతిభావంతులను మానవ వనరులను అందిస్తుందని, అలాగే అత్యంత విశాలమైన వినియోగ మార్కెట్ను కూడా అందుబాటులోకి తెస్తుందని పీయూష్ గోయల్ చెప్పారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నాటికి 2047 ప్రస్తుతం $4 trillion ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను $30 trillion స్థాయికి చేరడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వివరించారు.

వివిధ రంగాలకు చెందిన 200 మందికి పైగా భారతీయ వ్యాపార ప్రతినిధుల బృందానికి నేతృత్వం వహిస్తూ పీయూష్ గోయల్ ప్రస్తుతం జపాన్ లో 4 రోజుల పాటు పర్యటిస్తున్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మొంతోరోవ్తో కలిసి భారత్ రష్యా వాణిజ్య ఆర్థిక శాస్త్రీయ సాంకేతిక సాంస్కృతిక సహకార అంతర్ప్రభుత్వ కమిషన్ 27వ సమాపేశానికి ఆయన ఈరోజు సహాధ్యక్షత వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ ను కూడా సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రాంతీయ ప్రపంచ స్థాయి కీలక అంశాలపై ఇరు దేశాల మంత్రులు పరస్పర అభిప్రాయాలు దృక్పథాలు పంచుకుంటారు. దౌత్యపరమైన సంబంధాలు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అనేక అంశాలపై ఇద్దరు మంత్రులు చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో జరగనున్న 9వ జాతీయ భద్రతా వ్యూహాల సదస్సులో పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీస్ కాన్ఫరెన్స్ లో భౌతిక వర్చువల్ విధానాలను మిళితం చేస్తూ హైబ్రిడ్ ఫార్మాట్ లో చర్చలు కొనసాగిస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ భద్రతా దళాలు పోలీస్ బలగాలకు చెందిన 850 మందికి పైగా అధికారులు ఈ సదస్సులో పాల్గొని జాతీయ భద్రతకు ఎదురవుతున్న సమకాలీన అంశాలు సవాళ్లపై చర్చిస్తారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NSDC కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. AWS డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 150,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక AI క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే AWS రీస్టార్ట్ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని చెప్పారు. భారత్ నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టియర్ 2 టియర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్తు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు పొందేలాగా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని జయంత్ చౌదరి చెప్పారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలు చేపట్టింది. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేస్తూ 2017 వైద్య పరికరాల నిబంధనల ప్రకారం 3 ప్రధాన అంశాల్లో సవరణలు తీసుకొచ్చామని తెలియజేసింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల అవుట్సోర్స్డ్ స్టెరిలైజేషన్ కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్ష రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించిన పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలక మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభంగా ఉంటాయని, కంప్లయన్స్ కాస్టులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునికమైన వినూత్నమైన వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి తెచ్చేందుకు ఇవి దోహదపడతాయని తెలియజేసింది. మెడికల్ డివైజెస్ నియంత్రణ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడంలో అంతర్జాతీయ నియంత్రణ సంబంధించిన నిబంధనలను అనుసరించే విధంగా ఈ సవరణలు తీసుకొచ్చామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. బీహార్లో గంగానది నీటిమట్టం క్రమంగా పెరుగుతుండటంతో పాట్నా, వైశాలి, భోజ్పూర్, బక్సర్, భగల్పూర్, ముంగేర్, సమస్తిపూర్, బెగుసరాయ్ జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వందలాది ఎకరాల వ్యవసాయ భూముల్లో పంటలు నీట మునిగి దెబ్బతిన్నాయి. పట్నాలోని ప్రధాన ఘాట్ల వద్ద నది నీటిమట్టం హెచ్చరిక స్థాయిని దాటి ప్రవహిస్తోందని కేంద్ర జలసంఘం వెల్లడించింది. వరద పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో ఫరక్కా బ్యారేజ్ గేట్లన్నింటినీ తెరవలసిందిగా బీహార్ ప్రభుత్వం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ విషయమై బీహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి శుభేందు అధికారితో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. ఒడిశాలో రాగల 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కటక్, అంగుల్, ధేన్కనాల్, కలహండి, నవరంగ్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరో 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, పలు ఇతర జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు.
గజపతి, కోరాపుట్ జిల్లాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోవడంతో ప్రజలు నిత్యావసర

0: సేవలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతోంది. ఇది పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల మీదుగా ఉత్తర ఒడిశా వ్యాపించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈరోజు ఝార్గ్రామ్, పురులియా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల యెల్లో అలర్ట్ జారీ చేశారు. తూర్పు మేధినిపూర్, దక్షిణ చౌబీస్ పరగణా జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిన్లో శ్రావణ మాసం నాలుగో చివరి సోమవారం కావడంతో పవిత్ర శ్రీ మహాకాల్ను దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగుతోంది. భక్తుల సౌలభ్యం కోసం మహాకాల్ ఆలయ తలుపులను తెల్లవారుజామున 2:30 తెరిచారు. అనంతరం స్వామివారికి పంచామృతంతో అభిషేకం నిర్వహించి పవిత్ర భస్మంతో ప్రత్యేక అలంకరణ చేశారు. తెల్లవారుజామున 3 నుంచి ఆలయం ముందు భక్తులు బారుతీరారు. సాయంత్రం 4 మహాకాల్ భవానీ పాల్కీ యాత్ర ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో భాగంగా శ్రీ చంద్రమౌళీశ్వర ప్రభువును పల్లకీలో ఊరేగిస్తారు. సిక్కింలోని నథులా మార్గుండా సాగిన కైలాస్ మాన్సరోవర్ యాత్ర ఈవేళతో ముగిసింది. యాత్రలో మొత్తం 10 విడతలుగా 464 భక్తులు యాత్రను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. భారత్లో తమ కార్యకలాపాలను విస్తరించి సుజుకీ కంపెనీ మాదిరిగా విస్తృత కార్యకలాపాలు సాధించాలని జపాన్లో పర్యటిస్తున్న వాణిజ్య పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ జపాన్ కంపెనీలకు పిలుపునిచ్చారు. వైద్య పరికరాల నిబంధనలను సరళతరం చేయడం ద్వారా ఆ రంగంలో ప్రగతికి వీలు కల్పించామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. దేశంలో అనేక చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటంతో తీవ్రమైన వరద పరిస్థితి నెలకొంది. ఉత్తర భారతదేశంలో ఈరోజు శ్రావణ మాసంలో చివరి సోమవారం కావడంతో శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 12:40 దాటి 12 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ రేడియో నిస్తం పద్మిని. ఈట్ ఫిట్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శ్రోతలందరికీ శుభ మధ్యాహ్నం, గుడ్ ఆఫ్టర్నూన్. వర్షాకాలం, వర్షాలు బాగా పడుతున్నాయి. ఇక్కడ హైదరాబాద్లో అయితే వర్షాలు 3-4 రోజుల నుంచి దంచి కొడుతున్నాయి. అసలు వర్షాలంటేనే వెంటనే గుర్తొచ్చేదేంటి? వేడివేడి గర్మాగరం చాయ్, వేడివేడి బజ్జీలు, పకోడీలు. మిర్చి బజ్జీలో మంచిగా మసాలా ఉల్లిపాయలు వాము దట్టించి తింటే అరే మస్తు ఉంటుంది కదా, సూపర్ కాంబో. అదంతా సరే, ఈట్ ఫిట్లో ఏదో ఆరోగ్యకరమైన విషయాలు చెప్తానని పద్మిని ఏంటి మిర్చి బజ్జీలు, పకోడీలు, మంచి చాయ్ అంటూ ఏవేవో సంగతులు చెప్పేస్తోంది అనుకుంటున్నారా? చెప్తాను చెప్తాను, అసలు విషయం అక్కడే ఉంది. ఈట్ ఫిట్ అని చెప్పి మరి మిర్చి బజ్జీ పకోడీ ముచ్చట ఏంటి అనుకుంటున్నారు కదా. ఎందుకంటే మనం తినే బజ్జీలు, అదే మిరపకాయ బజ్జీల్లో మసాలా వాము దట్టించిన బజ్జీల్లో, ఆ బజ్జీల్లోనే దాగి ఉంది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక సూపర్ ఫుడ్. అది తింటే పొట్టని ఇబ్బంది పెట్టకుండా, ఎన్ని బజ్జీలు తిన్నా సరే ఆ సూపర్ ఫుడ్ పొట్టని ఇబ్బంది పెట్టకుండా, అజీర్తి రాకుండా ఉంచుతుందిట. ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్? ఇంకో క్లూ ఇవ్వనా అది గుర్తుపట్టడానికి? సంక్రాంతికి చేసుకునే సకినాల్లో తప్పకుండా వేస్తారు. బా, ఎంత రుచినిస్తుందో ఆ సూపర్ ఫుడ్. మరి అదేంటో మీరు గుర్తుపడితే 0402-3-2-4-0-8-5-2 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. మరి ఆ సంగతి ఏంటో, ఆ సూపర్ ఫుడ్ ఏంటో, దాంట్లో ఉన్న

0: యోగేశాస్త్రి. అదనమాట, ఆ సూపర్ ఫుడ్ వేసుకొని బచ్చీలు భలే భలే వేడివేడిగా తింటే మన పొట్టకి ఏమీ కాదంటున్నారు పోషకాహార నిపుణులు. మరి ఇంతకీ ఏంటి ఆ సూపర్ ఫుడ్ గుర్తుపట్టమని? మీరు గుర్తుపడితే నాకు సందేశం పంపించమన్నాను కదా. చాలామంది శ్రోతలు గుర్తుపట్టి నాకు సందేశం పంపించారు. పాషా గారు, శిరీష, సేర్ల వెంకటేష్, భోగ మార్కండే గారు, నరసింహరావు గారు, ఆంజనేయులు, మంగ భాస్కర్, శ్రీకాంతాచారి, ఇంకా చాలామంది శ్రోతలు గుర్తుపట్టి ఇదిగో అదే ఆ సూపర్ ఫుడ్ అంటే సందేశం పంపించారు. ఇంతకీ ఏంటి ఏంటి ఆ సూపర్ ఫుడ్, ఏంటి దాంట్లో ఉన్న పోషకాలు చెప్పుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 15531 లేదా 9989851020 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
0: ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:49 దాటి 12 సెకండ్లు. ఇంతకీ ఆ సీక్రెట్ చెప్పేస్తాను, ఇంకా అస్సలు ఆలస్యం చేయను. ఆ సూపర్ ఫుడ్ ఏంటంటే వాము. వాము అని అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఓమా అంటారు, అజ్వైన్ అంటారు, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎన్ని పేర్లు ఉన్నా దాని పోషకాలు మాత్రం బోలెడని ఉన్నాయి. వర్షాకాలంలో వచ్చే ఎన్నో ఆరోగ్య సమస్యలకు ఒక సూపర్ ఫైటర్ వాము. ఎందుకంటే వాములో చాలా పోషకాలు ఉన్నాయి. ఈ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు వాము ఒక అత్యద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది. ఏంటి దీంట్లో ఉన్న ఆ పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు చెప్పుకుందాం. మరి అవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి.

ఈ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. నేను మీ పద్మిని. స్టూడియోలో సమయం 12:54 దాటి 2 సెకండ్లు. మనకి వెంకటేశం గారు ఒక సందేశం పంపించారు, నువ్వులు వోమో కలిపి నేను రోజు తీసుకుంటాను, నా ఆరోగ్యానికి అదే రహస్యం అంటున్నారు. మరి ఇంకా మీ ఆరోగ్యానికి మీరు వాము ఎలా తీసుకుంటారో నాకు వాట్సాప్ చేయండి. ఇందుకే వర్షాకాలంలో ఎందుకు ఈ వాముని సూపర్ ఫుడ్ అంటారు, ఎందుకు తీసుకోమని వైద్యులు, డైటీషియన్స్, న్యూట్రిషనిస్ట్ అందరూ రికమెండ్ చేస్తున్నారు చెప్తానన్నాను కదా. ఎందుకంటే వర్షాకాలంలో వానలు పడుతూ ఉంటాయి, జీర్ణశక్తి కాస్త మందగిస్తుంది, ఎందుకంటే సూర్యరశ్మి కూడా తక్కువగా ఉంటుంది మనం గమనిస్తే. ఈ వాములో థైమోల్ అనే పదార్థం జీర్ణరసాలను విడుదల చేస్తుందట, అందుకనే మనం తిన్న ఆహారాన్ని తొందరగా అరిగేలా చేస్తుంది. ఇక వేడి నీటిలో వాము మరిగించి తాగితే కొంచెం మనం గమనిస్తే, చిన్నపిల్లలకి ఎవరైనా కడుపు నొప్పి వచ్చిందంటే ఇంట్లో ఉన్న బామ్మలు, అమ్మమ్మలు లేదా అమ్మలైనా సరే కాస్త వేడి నీళ్లు మరిగించి కొంచెం వాము వేసి వడకట్టి ఆ డికాషన్ని లేదా ఆ కషాయాన్ని ఇస్తే నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది అంటూ ఉంటారు పిల్లలు. ఎందుకంటే అదే కారణం అన్నమాట, ఈ వాములో ఉండే థైమాల్ ఆ కడుపు నొప్పిని, కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, ఎసిడిటీ సమస్యల నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుందంటున్నారు వైద్యులు. ఇంకా ఆయుర్వేద వైద్యులు కూడా ఇదే చెప్తున్నారు. ఈ సీజన్లో ఇంకా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నివారణకి కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టు వేడి నీళ్లు మరిగించి వాము, కాస్త వాము వేసి చేసే కషాయం బాగా పనిచేస్తుందంటున్నారు వైద్యులు. ఇన్ఫెక్షన్ నుండి రక్షణిచ్చే సూపర్ ఫుడ్ కూడా ఇది. ఎందుకు ఇన్ఫెక్షన్ నుండి ఎలా రక్షణిస్తుంది, ఏముంది ఈ దీంట్లో, ఆ విషయం కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: తప్పకుండా ట్యూన్ చేయండి భారతరత్న ప్రతి ఆదివారం. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:59 దాటి 55 సెకండ్లు. మరి వాములో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, అందుకే అది ఇమ్యూనిటీ, మన రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయంటున్నారు వైద్యులు. తేమతో కూడిన వాతావరణం వల్ల, అంటే ముఖ్యంగా వర్షాకాలంలో, మనం గమనిస్తే కాస్త డల్గా ఉంటుంది, కీళ్ల నొప్పులు పెరుగుతూ ఉంటాయి, ముఖ్యంగా పెద్దవాళ్లలో. అలాంటి వాళ్లలో ఈ వాము కాస్త తీసుకుంటే దీంట్లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల వల్ల నొప్పులు వాపులను కూడా తగ్గిస్తాయట. మరి జయలక్ష్మి గారు మనకు ఒక సందేశం పంపించారు ఖైరతాబాద్ నుండి. రాత్రి పడుకునేటప్పుడు కొంచెం వాము నోట్లో వేసుకుంటే హాయిగా కడుపు భారం లేకుండా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న రోజులో మనం తిన్న ఆహారం వల్ల మేము అదే పాటిస్తామంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి మీ సందేశానికి. ఇంతకీ వాము తీసుకోమన్నారని చెప్పి ఎక్కువ తీసుకోకూడదు. మరి ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి? వాము ఒకటే కాదు, మీకు గుర్తుందా, వామాకుల్ని కూడా బజ్జీలా వేస్తారు. మరి వామాకులు కూడా మీరు తీసుకుంటూ ఉంటారా? మీరు తీసుకుంటే ఎలా తీసుకుంటారు నాకు సందేశం పంపించండి. ఈ పాట తర్వాత వామాకులు మరి వామును ఎలా తీసుకోవాలో ఆ విషయాలన్నీ చెప్తాను.
2: కడుపు నిండిపోయింది.

బాగుంటుంది అంటున్నారు. మరి ఇంకా వామును ఎలా తీసుకోవాలి అంటే చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే ఇది ఎంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉందో, ఎక్కువగా తీసుకుంటే కడుపులో మంట, అల్సర్స్ని కూడా కలెక్ట్ చేస్తుందట. మరి మనం ఎప్పుడూ చెప్పుకున్నట్టే సూత్రం గుర్తుంది కదా, మితం హితం. వామును కూడా ఏ తిన్నా సరే మితంగా తింటే మనకు అది ఎంతో హితం చేస్తుంది. సో ఇన్ని పోషకాలున్నా, ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న వామును కూడా మీ ఆహారంలో చేర్చుకోండి. పిల్లలకి కూడా కాస్త అతి తక్కువ మోతాదులో తప్పకుండా ఇవ్వండి అని చెప్తున్నారు వైద్యులు. సో స్టే హ్యాపీ, స్టే హెల్దీ అండ్ వింటూనే ఉండండి ఈట్ ఫిట్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఇది ఈనాటి ఈట్ ఫుడ్. మరి మనకి మహమ్మద్ జైనుద్దీన్ గారు కూడా ఒక సందేశం పంపించారు, మేము కూడా రోజు వాముని తింటూ ఉంటా ఉంటున్నారు, చాలా సంతోషం అండి. ఈట్ ఫిట్లో కార్యక్రమం, ఈట్ ఫిట్లో చాలామంది బాగుంది, కార్యక్రమం బాగుంది అంటూ సందేశాలు పంపిస్తున్నారు, చాలా చురుగ్గా కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా అనేక అనేక ధన్యవాదాలు అంటోంది. మీ రేడియోనేస్తం పద్మిని.

మాడ్ చిత్రానికి భీమ్ సిసిడిలో స్వీయ సంగీత దర్శకత్వంలో వర్మన్ కీర్తనతో కలిసి ఆలపించిన పాట విన్నారు. ఇది ఈనాటి 8 ఫీట్ స్టూడియో క్లాక్ ల సమయం 1:10 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. తిరిగి 1:20 మనందరికీ ఎంతో ఇష్టమైన షో టైం కార్యక్రమంలో కలుసుకుంటాను. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనా వైఫల్యాలపై సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2,840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. లండన్ పర్యటన విజయవంతంగా ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణకు

0: విదేశీ పెట్టుబడులు, అత్యుత్తమ సంస్థలను తీసుకురావడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగింది. అయితే అమెరికా పర్యటనకు అనుమతి లేనందున సీఎం కేవలం బ్రిటన్ పర్యటన మాత్రమే పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. తెలంగాణ అభివృద్దిలో భాగస్వాములై తెలంగాణ రైజింగ్ లక్ష్యాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని లండన్లోని తెలుగు ప్రవాసులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన లండన్లో ప్రవాస తెలుగు ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట ప్రగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించిన సీఎం తెలంగాణకు మంచి రాయబారులుగా నిలవాలని ఎన్ఆర్ఐలను కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 15,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ అధ్యకులు ఎన్ రామచంద్రరావు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. ధర్నా చౌక్ వద్ద దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ విద్యార్థుల భవిష్యత్తు కోసం ఈ పోరాటం మొదలుపెట్టినట్టు తెలిపారు. సర్టిఫికెట్లు అందక సుమారు 40 లక్షల మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఫీజుల బకాయిలు చెల్లించే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు.
1: మా బకాయిలు మాకు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి ఉత్తరాలు ఇవ్వడానికి 5 లక్షల మంది విద్యార్థులు కేవలం 10 రోజుల్లోనే సంతకాలు చేశారు. ఫీజు బకాయి ఒకటే కాదు, ఈరోజు యావత్ విద్యా వ్యవస్థని ఈరోజు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. మన మాట ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్లారు, 1,000 కోట్లు ఇస్తానని చెప్పారు. 6 నెలలు అయిపోయింది, 1,000 రూపాయలు.
0: హుస్నాబాద్ లో నిర్మిస్తున్న 250 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులను రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. పనుల నాణ్యత, వేగం, నిర్మాణ ప్రమాణాలపై దృష్టి సారించి నిర్దేశిత సమయంలోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆసుపత్రి అందుబాటులోకి వస్తే నియోజకవర్గ ప్రజలకు మెరుగైన ఆధునిక వైద్య సేవలు అందుతాయని ఆయన వెల్లడించారు. గొంతు విప్పి పోరాడనంత వరకు రాజ్యాంగం న్యాయం చేయలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ జాతీయ సదస్సులో మాట్లాడుతూ ఆయన వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం రద్దవడంతో విలేకరులకు రక్షణ కొరవడిందని, వారిపై క్రిమినల్ కేసులు పెట్టడం ఆందోళనకరమని అన్నారు. జర్నలిస్టుల రక్షణ, వృత్తిపరమైన అభ్యున్నతి, సంక్షేమంపై నిర్వహించిన ఈ 2 రోజుల సదస్సు నిన్నటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు పాల్గొని కీలక తీర్మానాలు చేశారు. తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని ఆవిష్కరించిన సాహితీ యోధుడు దాశరథి రంగాచార్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. తెలంగాణ పల్లె జీవనాన్ని, ప్రజల కష్టాలను రచనల్లో ప్రతిబింబించిన మహోన్నత సాహితీవేత్త రంగాచార్య అని కొనియాడారు. వేదాలు, ఉపనిషత్తులను తెలుగులోకి అనువదించి సామాన్యులకు చేరువ చేసిన ఆయన కృషి చిరస్మరణీయమని, ఆయన జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఆటో కార్మికుల సంఘాలు సమ్మెను విరమించుకున్నాయి. రవాణా శాఖ అధికారులతో జరిగిన సమావేశంలో ఛార్జీల పెంపు, ప్రభుత్వ యాప్ ప్రారంభం, ఆర్టీసీ సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఈవీ ఆటోలకు ఆర్థిక సహాయం వంటి 14 డిమాండ్లపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. హామీలపై సెప్టెంబర్ 1న తదుపరి సమావేశం నిర్వహించనున్నారు. సమ్మె విరమించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మిక సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1,000 రోజుల పరిపాలనా వైఫల్యాలు, నెరవేర్చని హామీలను ఎండగడుతూ సెప్టెంబర్ 2 నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పిలుపునిచ్చారు. బాకీ కార్డుల ద్వారా బకాయిల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, సోషల్ మీడియా వేదికగా వినూత్న కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రైతులు, మహిళలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయి వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లాలని కోరారు. ప్రముఖ రైతు సంఘం నేత, అఖిల భారత కిసాన్ సభ పూర్వ ఉపాధ్యకులు సారంపల్లి మల్లారెడ్డి అనారోగ్యంతో హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆయన దశాబ్దాలుగా రైతు సమస్యలు, త్రాగు, సాగునీరు, భూ నిర్వాసితుల హక్కులపై విశేష పోరాటాలు చేశారు. ఆయన పార్థివదేహాన్ని రేపు ఉదయం అభిమానుల సందర్శనార్థం ఎంబీ భవన్కు తరలిస్తారు.

0: మల్లారెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో పాటు పలు రైతు సంఘాలు, నాయకులు తీవ్ర దిగ్బాంతి, సంతాపం ప్రకటించారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా తెలిపారు. డిసెంబర్ 2023 నుంచి 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని, ఉద్యోగుల వేతనాల బకాయిలు లేవని స్పష్టం చేశారు. వైద్య పరిమితిని 10 లక్షల రూపాయలకు పెంచి నూతన చికిత్సలను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ప్రభుత్వం పట్టా భూములను అకారణంగా 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను వేధిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అవినీతి చేయడం కోసమే ఈ చర్యలు చేపడుతున్నారని ఆరోపిస్తూ, భూభారతి పోర్టల్ నుంచి తొలగించిన 22A వివరాలను తక్షణమే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, ఈ నిషేధిత జాబితాను రద్దు చేయకపోతే రాబోయే అసెంబ్లీ సమావేశాలను స్తంభింపజేయడంతో పాటు సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. అవయవ దానం జీవితం తర్వాత కూడా జీవించే గొప్ప బహుమతి అని, అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ అని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుభాష్ని అన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె, మరణం తర్వాత అవయవాలను దానం చేయడం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చన్నారు.
1: అవయవ దానం ఒక మహత్తరమైన మానవతా సేవ. మన మరణం తర్వాత కూడా మన అవయవాలను దానం చేయటం ద్వారా పలువురికి కొత్త జీవితాన్ని అందించవచ్చు. మన జీవితం ముగిసినా మన అవయవాల ద్వారా మరొకరి జీవితం కొనసాగుతుంది. అవయవ దానం గురించి అవగాహన పెంచుకుందాం.
0: ఆసిఫాబాద్ జిల్లాలో 8వ తరగతి పూర్తి చేసిన ఓబీసీ, ఈబీసీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందించే పీఎంఎస్ఎస్వి స్కాలర్షిప్లకు ఈ నెల 31వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ సచితానందాచారి తెలియజేశారు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల్లోపు ఉండి ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి ఏటా 75,000 నుంచి 1.25 లక్షల వరకు లభిస్తుంది. సన్న రకం వరి సాగు చేసే రైతులకు ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు 500 రూపాయల బోనస్ పొందాలంటే పంట వివరాలను 10వ తేదీలోపు ఖచ్చితంగా ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని హనుమకొండ వ్యవసాయ శాఖ ఏడీఏ ఆదిరెడ్డి వెల్లడించారు. కేవలం ప్రభుత్వం సూచించిన 7 రకాల సన్నబియ్యం సాగు చేసే రైతులకు మాత్రమే క్వింటాలుకు 500 రూపాయల బోనస్ లభిస్తుందని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. లండన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఈరోజు 48 గంటల నిరాహార దీక్ష ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పరిపాలనా వైఫల్యాలపై 2 సెప్టెంబర్ నుంచి వారం రోజుల పాటు రాష్ట వ్యాప్త నిరసనలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్టంలో ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపులు నిరంతరాయంగా జరుగుతున్నాయని, 2840 కోట్ల రూపాయల క్లెయిమ్లు చెల్లించామని హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈఓ హనుమంత్ కొండిబా స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

చేయగలరు? మరి షో టైంలో వచ్చేస్తోంది మొదటి ప్రశ్న. మేము ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం, మీదే ఆలస్యం అంటున్న శ్రోతలందరూ కూడా సిద్ధమైపోండి. ఇదిగో మొదటి ప్రశ్న. ఈరోజు కూడా కొన్ని సినిమా ప్రశ్నలు, కొన్ని జనరల్ నాలెడ్జ్ ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, హీరో శ్రీకాంత్ గారు మనందరికీ సుపరిచితులే కదా, వారికి సంబంధించిన మొదటి ప్రశ్న మన షో టైంలో. హీరో శ్రీకాంత్ గారు సింగిల్ హీరోగా స్క్రీన్ మీద తొలిసారిగా కనిపించిన చిత్రం ఏది? ప్రశ్న మరొకసారి, శ్రీకాంత్ గారు సింగిల్ హీరోగా, అంటే ఆయన చాలామంది హీరోలతో కలిసి కనిపించిన చిత్రాలు కూడా ఉన్నాయి, కానీ సింగిల్ హీరోగా స్క్రీన్ మీద కనిపించిన తొలి చిత్రం ఏది? మీకు తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

చిత్ర, దోర్నల్లి సుదర్శన్ అంకుశాపురం, పంతడు శ్రీనివాసరావు గారు మోరిపల్లి నుండి, పాలెంపోలయ్య గారు ఆళ్లగడ్డ నుండి, తిరుమలయ్య గారు పుట్టుపాక నుండి, ఇంకా ఆర్మూర్ నుండి రాధాస్వామి, వీరు సరైన సమాధానాలు పంపించారు, తొందరగా ఫాస్ట్గా పంపించారనమాట. ఇంతకీ చాలామంది పంపించిన రాంగ్ ఆన్సర్ ఏంటో తెలుసా? ముందు రాంగ్ ఆన్సర్ చెప్తాను. చాలామంది 1/2 అని పంపించారు. 1/2 ఎలా అవుతుంది చెప్పండి? 1/2లో ఇద్దరు ఉంటారు కదా, జేడి చక్రవర్తి మరి శ్రీకాంత్ గారు ఉంటారు కదా, 1/2 కాదు. మరి ఇప్పుడు ఇంకొక సరైన సమాధానం కూడా వచ్చింది. ఏకలవ్యనగర్ నుండి బిజిలి వెంకటేష్ శ్యామలా కూడా సరైన సమాధానం పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? 1991లో పీపుల్స్ ఎన్కౌంటర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన శ్రీకాంత్ గారు ఎన్నో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ, ఎన్నో ఇద్దరు హీరోస్ ఉన్న క్యారెక్టర్స్లో చేస్తూ ఉండేవారు. కానీ తొలిసారిగా సురేష్ ప్రొడక్షన్స్ సినిమాలో తాజ్ మహల్ అనే చిత్రంలో సింగిల్ హీరోగా కనిపించారు. గుర్తొచ్చిందా ఇప్పుడు? ఆ సినిమా అప్పట్లో పెద్ద హిట్, పాటలు కూడా చాలా బాగుంటాయి. ఈ సినిమాకి సంబంధించి ఇంకొక విశేషం కూడా ఉంది. అదేంటంటే, మన గేయ రచయిత ఆస్కార్ అవార్డు కూడా అందుకున్న చంద్రబోస్ గారు మంచుకొండల్లోన చంద్రమ అనే పాటతో ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారనమాట. మరి సరైన సమాధానం మనకి ఇంకొకరు కూడా పంపించారు, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా నుండి. వీళ్ళు సరైన సమాధానం పంపించారు నాకు తెలుసు, అందుకనే కొంచెం కన్ఫ్యూజింగ్గా అడిగాను. మీరు ప్రశ్న జాగ్రత్తగా వింటే మీరు ఆన్సర్ కూడా కరెక్ట్గా చెప్పచ్చు అనమాట. సో రైట్ ఆన్సర్ ఈజ్ తాజ్ మహల్. తాజ్ మహల్ చిత్రంలో శ్రీకాంత్ గారు ఫస్ట్ టైం సింగిల్ హీరోగా కనిపించారు. మరి రెండవ ప్రశ్నకి శ్రోతలందరూ సిద్ధమా? నేను కూడా సిద్ధమే. ఈ ప్రశ్న జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, ఇటీవల చాలా రీసెంట్గా మన దేశం కొచ్చిన్ షిప్యార్డ్లో ఒక సబ్మెరీన్ జలంతర్గామిని తయారు చేసి దేశానికి అంకితం ఇచ్చింది. ఆ సబ్మెరీన్ పేరేంటి? ఇది చాలా రీసెంట్గా జరిగింది. చాలా రీసెంట్గా కొచ్చిన్ షిప్యార్డ్ నుండి ఒక జలాంతర్గామిని దేశానికి అంకితం ఇచ్చారు. ఆ పేరేంటో తెలిస్తే 0402324852 ఈ నంబర్కు సందేశం పంపించండి. వెంటనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: షో టైం వింటున్నారు. స్టూడియోలో సమయం 1:37:30 షో టైంలో రెండవ ప్రశ్నగా నేను అడిగాను, మన దేశంలో ఇటీవల కొచ్చిన్ షిప్ యార్డ్ లో ఒక సబ్మెరీన్ జల అంతర్గామిని తయారు చేసి దేశానికి అంకితం ఇచ్చారు అన్నాను. మరి ఇలాంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కూడా మనం తెలుసుకోవాలి కదా. ఉత్తి సినిమా క్విజ్ అంటే ఏం బాగుంటుంది చెప్పండి. మరి సరైన సమాధానం చాలా మంది పంపించారు, రైట్గా పంపించారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మరి ముందుగా ఎవరెవరు పంపించారో చూద్దాం. స్రవంతి సుశీల్ చింతల నుండి, ఆడప్ సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుండి, పానుగుంటి రవిగౌడ్ మరియు కుటుంబ సభ్యులు, బీహెచ్ఎల్ నుండి రాకేష్ ఫరీద్, నందిపేట నుండి విజయ్ కుమార్ గారు, హనుమాన్ టెక్కడి నుండి జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుండి, డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుండి, బాలకృష్ణ గారు నర్సంపేట నుండి, శ్రీనివాస్ పీర్జాతి కూడ నుండి, పున్న వెంకటేశం హేమలత నెమ్మా నుండి, డాక్టర్ శ్రీపతి బాబు గారు బెంగళూరు నుండి, దస్తగిరి సంధ్యా ప్రొడ్యూటర్ ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి, ధనరాజ్ సునీత రామ్ ప్రకాష్ గారు విశాఖపట్నం నుండి, ఎంఎం శాస్త్రి సుగంధి మరియు వారి కుటుంబ సభ్యులు పంజగుట్ట నుండి, శాంతి రిషిత సుచిత్ర నుండి, భోగమార్కండే అనిత భూదాన్ పోచంపల్లి, ప్రేమ్నాథ్ కళావతి యర్మూరు నుండి, ఇంకా చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. కానీ నాకు ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు బ్రహ్మయ్య గారు కర్నూలు నుండి, పాలెంపొళ్ళ యాళ్ళగడ్ నుండి, అప్పలరాజు గారు పెడన్ నుండి, హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుండి, మోనికా బాలు పుట్టపాక నుండి, మిర్యాల తిరుమలయ్య, ఇంకా చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, తోట సంతోష్ నిఖిత పోతంగల్ నిజామాబాద్ నుండి, వీరు ఫాస్ట్గా పంపించిన వాళ్ళ పేర్లు అన్నమాట. మరి సమాధానం ఏంటంటే, 21 తక్కువ లోతు గల సముద్ర తీర జలాల్లో శత్రువుల జలాంతర్గాములను వేటాడగల శక్తి ఉన్న మంగ్రోల్ అనే ఒక జలాంతర్గామిని, అంటే సబ్మెరీన్ని వారు జాతికి అంకితం ఇచ్చారు. అది కూడా కొచిన్ షిప్ యార్డ్లో నిర్మించబడింది. ఇదంతా మేడ్ ఇన్ ఇండియా, మన దేశం మన టెక్నాలజీతో మనం స్వయంగా నిర్మించుకున్న సబ్మెరీన్ అన్నమాట. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అస్ కదా, ప్రౌడ్ ఆఫ్ ఇండియా కదా. అందుకనే ప్రపంచమంతా ఇండియా వైపు తలెత్తి వావని చూస్తున్నారు. మరి ఇలాంటివి చేస్తూ ఉంటే ఎందుకు చూడరు. ఇక ఇది యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ అనమాట. అంటే ఇందాక చెప్పాను కదా, తక్కువ లోతు గల సముద్ర తీర జలాల్లో కూడా శత్రువుల జలాంతర్గాములను కనిపెట్టగలే టెక్నాలజీ ఉంది ఈ సబ్మెరీన్లో. ఇలాంటివి మన కొచ్చిన్ షిప్ యార్డ్ నుండి 8 తయారవుతున్నాయట. ఇటీవల 21 ఈ మంగ్రోల్ను జాతికి అంకితం ఇచ్చారనమాట. ఇది దీనికి సంబంధించిన ప్రశ్న మరియు సరైన సమాధానం. మరి షో టైం వింటున్నారు.

షో టైంలో మూడో ప్రశ్న కూడా సినిమా ప్రశ్న వచ్చేస్తోంది. శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. మరి సినిమా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నేను మీకు ఒక సినిమా టైటిల్ చెప్తాను. ఆ సినిమా టైటిల్ ఆ సినిమాకు ముందుగా అనుకున్నారనమాట. అది ఏ సినిమానో మీరు గుర్తించి నాకు చెప్పాలి. ఘరానా అత్త గడుసు అల్లడు అని ఒక సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్, ఆ సినిమా పేరేంటి? మీకు తెలిస్తే 04023248952 ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

షో టైం వింటున్నారు. స్టూడియోల సమయం 1 గంట 46 నిమిషాలు దాటి 20 సెకండ్లు. నాకు తెలుసు శ్రోతలు కన్ఫ్యూజ్ అవుతారనే కదా నేను అలాంటి ప్రశ్న అడిగాను. షో టైంలో అడిగిన 3వ ప్రశ్న, ఘరానా అత్త గడుసు అల్లడు అని ఒక సినిమాకు ముందు అనుకున్నారు చాలామంది. ఇదే ఆన్సర్ పంపిస్తారనుకున్నాను, అదే ఆన్సర్ పంపించారు. అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అని చాలామంది పంపించారు, కానీ అది సరైన ఆన్సర్ కాదు. మరి సరైన ఆన్సర్ ఎవరు పంపించారో వాళ్ళ పేర్లు చదివాక నేను దాని సమాధానం రివీల్ చేస్తాను. సతీష్, రిషిత, రామరాజు నగర్ నుండి, పానగుండి, రవిగౌడ్, బీహెచ్ఎల్ నుండి, రాకేష్, ఫరీద్, నందిపేట నుండి, ఆడపు సంతోష్ కుమార్, బెల్లంపల్లి నుండి, పాష, వరంగల్ నుండి, దోర్నాలు సుదర్శన్ గారు, అంకుశాపురం నుండి, కీర్తి, రాజ్ కుమార్, నిజామాబాద్ నుండి, జయలక్ష్మి గారు, ఖరీతాబాద్ నుండి, చిత్రయాల నుండి, దమ్మోజు వెంకటాచారి మరియు వారి కుటుంబ సభ్యులు, సుభాషిణి, జనార్దన్, సుచిత్ర నుండి, సంధ్యా దస్తగిరి, కడప నుండి, నరేందర్ రెడ్డి గారు, చిత్తూరు నుండి, చింత శ్రీనివాస్, చాపల నుండి, జాప భూమేశ్వర్, వెల్లూళ్ళ నుండి, అప్పలరాజు గారు, పెడన్ నుండి, ఇంకా ఎవరు పంపించారు, చాలా మంది పంపించారు. షేరే బాలాజీ, సావిత్రి, కుబేర్, నిర్మల్ నుండి, పాలెంపోలే, ఆళ్లగడ్డ నుండి, మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుండి, ఇంకా చాలా మంది పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్స్ పంపించారు. వీడే అనమాట రైట్ ఆన్సర్స్ పంపించిన వాళ్ళు. చివరిగా భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకొక ఆన్సర్ కూడా వచ్చింది, తోట సంతోష్ నిఖిల పోతంగల్ నిజామాబాద్ నుండి పంపించారు. మూసాపేట్ మహబూబ్ నగర్ నుండి ఎవరు పంపించారు, నరేష్ రోజా పంపించారు. వీరు కూడా సరైన ఆన్సర్. ఇంతకీ ఆన్సర్ ఏంటో తెలుసా? అల్లుడా మజాక, చిరంజీవి, మాస్ ఎంటర్టైనర్ సినిమా గుర్తుందా? ఇవి సత్యనారాయణ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఆ సినిమాకి ముందుగా అనుకున్న టైటిల్ ఏంటంటే ఘరానా అత్త గడుసు అల్లడు అనుకున్నారట, కానీ ఎందుకో అది చిరంజీవి గారికి అంత నచ్చలేదట, క్యాచీగా లేదు అని చెప్పి ఇవి గారికి చెప్పి అల్లుడా మజాక్ అనే టైటిల్ పెట్టించారనమాట. చిరంజీవి గారు మారువేషాలు వేస్తూ, బ్రహ్మానందం గారు మిస్ డకోటాగా కనిపిస్తూ చాలా నవ్వు తెప్పిస్తూ ఉంటారు కదా, ఇది సరైన సమాధానం. ఇంకా మనకి ఎవరు రైట్ ఆన్సర్ పంపించారు కిందకు వెళ్ళింది, నెమ్మా నుండి పునా వెంకటేశం, హేమలత కూడా సరైన సమాధానం పంపించారు. సో ఆన్సర్ ఈజ్ అల్లుడా మజాక. మరి షో టైంలో ఆఖరి ప్రశ్నకు శ్రోతలందరూ సిద్ధంగా ఉన్నారనుకుంటున్నాను. ఇది ఎప్పుడు మనం జనరల్గా అడిగే ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, మరి రాఖీ పండుగ వస్తుంది కదా, అన్న చెల్లెళ్ళ పండుగ, మన పండుగ వస్తుంది కదా, రాఖీ పండక్కి మీరు చిన్నప్పుడు కాదు, మీరు పెద్దయ్యాక మీ సోదరికి ఎంతో ప్రేమగా, మీ అక్క చెల్లెలకి ప్రేమగా ఇచ్చిన మొదటి బహుమతి ఏది మీకు గుర్తుంటే 0402342 0852, ఇది ఈ నంబర్కు వాట్సాప్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

షో టైం వింటున్నారు శ్రోతలకు. ఒక ముఖ్య గమనిక, ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సోమవారం అంటే ఈ రోజు 24వ తారీఖు ఆగస్ట్ 24న సాయంత్రం 7:15 పశు విజ్ఞాన కార్యక్రమం ఇల్లు వాకిల్లో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారం చేస్తోంది.

మరి షో టైంలో చివరికి నేను అడిగాను, రాఖీ పండుగ వస్తుంది కదా, మీరు మీ సోదరికి అంటే చిన్నప్పుడు అమ్మ నాన్న ఉన్న వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఇవ్వడం కాదు, మీరు కాస్త పెద్దయ్యాక మీరు మీ సోదరికి ఏం కొని ఇచ్చారు, ఏంటి మొదటి బహుమతి ఇచ్చారని అడిగాను కదా. ఎస్ఎన్ మూర్తి గారు రాణి సుప్రియా సురారం నుంచి పంపిస్తున్నారు, నేను ఒక మంచి డ్రెస్ కొనిచ్చాను. మరి శేషు గారు అంటున్నారు కుక్కట్పల్లి నుండి పట్టుచీర కొనిచ్చానంటున్నారు. ఇంకా ఎవరు రాస్తున్నారంటే, నాకు నలుగురు అక్కలు మొదటిసారి చీరలు పెట్టాను అంటున్నారు భూదాన్ పచ్చంపల్లి నుండి భోగ మార్కండే గారు. నలుగురు అక్క చెల్లెలు అంటే ఎంత గొప్ప విషయం, మా అక్కగారికి చీర గాజులు సారా ఇచ్చానంటున్నారు దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు. మీరందరూ నిజాయితీగా పంపించాలి, ఎందుకంటే మీరు పెద్దయ్యాక మీ డబ్బులతో తొలిసారిగా కొన్న బహుమతి మాత్రమే పంపించండి. మరి మా చెల్లెల చేతికి ఉంగరం ఇచ్చానంటున్నారు చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి గారు. నేను మొదటిసారిగా ఇచ్చింది కేవలం 10 రూపాయలు అంటున్నారు, ఎంత నిజాయితీ రాశారు. కేవి శేషగిరి గారు మియాపూర్ నుండి, అదే నా చిన్నతనంలో పెద్ద మొత్తం నేను దాచుకున్నది ఇచ్చానంటున్నారు. కాకతీయ పాష వరంగల్ నుండి రాస్తున్నారు, పాకెట్ రేడియోని గిఫ్ట్గా ఇచ్చాను నేను మా అక్క చెల్లెలు, నాకు అక్క చెల్లెలు లేరు కానీ ఉంటే బిడ్డ ఉంది, మా బిడ్డకే మా అక్క చెల్లెల్లా చూసుకుంటానంటున్నారు. సంగవి శ్రీనివాస్ లావణ్య నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి, మేము మాత్రం మొట్టమొదటిసారిగా అక్కకి వాళ్ళ కూతురికి బట్టలు కొనిచ్చానంటున్నారు. దోర్నల సుదర్శన్ గారు అంకుశాపురం నుండి, నాకు ఇష్టమైన పట్టుచీర కొనిపెట్టానంటున్నారు. ఉమ్మడి నుండి జైనుద్దీన్ గారు, తోట సంతోష్ ఏం రాస్తున్నారు, చెల్లెలకి పట్టుచీర అంటారు, అందరూ చాలామంది పట్టుచీరలు ఇచ్చానంటున్నారు. మరి అప్పలరాజు గారు పెడనండి, వాచ్ గిఫ్ట్గా ఇచ్చానండి మా సిస్టర్కి అంటున్నారు. నా చిన్నతనంలో రాఖీ కడితే 50 రూపాయలు మొదటిసారిగా ఇచ్చాను మా చెల్లెలకి అంటున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్ గారు, పట్టుచీరలు పెట్టాను నాకు ముగ్గురు అక్క చెల్లెలు అంటున్నారు. ఆడెప్ సంతోష్ కుమార్ గారు కాల్టెక్స్ బెల్లంపల్లి నుండి, నేనైతే చీర పెట్టాను నాకు ముగ్గురు అక్కలు అంటున్నారు. పాలెంపోలే గారు రాళ్ళగడ్డ నుండి, మా అక్క చెల్లెలకి మొట్టమొదటిసారిగా 100 రూపాయలు ఇచ్చానంటున్నారు. కీర్తి రాజ్కుమార్ గారు ఆదర్శనగర్ నిజామాబాద్ నుండి పంపించారు. ఇంకా పసుపు కుంకుమ చీర సారే ఇచ్చాను అంటున్నారు ఆర్మూర్ నుండి రాధాస్వామి గారు. ఇంకా ఫస్ట్ మా చెల్లెలకి 10 రూపాయలు ఇచ్చాను రాఖీ కట్టినప్పుడు అంటున్నారు. రుద్రవరం నుండి రాపత్తి నర్సింగ్ రాజన్న సిరిసిల్ల నుండి రాశారు, 10 రూపాయలు ఇచ్చాను మొదటిసారిగా అంటున్నారు. పుట్టపాక నుండి భవానీ వెంకట్, ఇక నో ఇది నేను ఒప్పుకోను, ఐఫోన్ గిఫ్ట్గా ఇచ్చామంటున్నారు. ఐఫోన్ ఇప్పుడు గిఫ్ట్గా ఎలా ఇస్తారు చెప్పండి, మీ చిన్నతనం విషయం అడిగాను కదా. మరి రాఖీ పండుగకి మా చెల్లెలకి మొదటిసారిగా మంచి పట్టుచీర కొని పెట్టాను నా సంపాదనతో అంటున్నారు. ఏకలవ్యనగర్ నుండి బిజిలీ వెంకటేష్ శ్యామల్ల, రాఖీ పౌర్ణమికి ఆడబడుచుకి 500 రూపాయలు బట్టలు గిఫ్ట్గా ఇచ్చాను, అదే మొదటిసారి అంటున్నారు. ఎవరంటున్నారు, డాక్టర్ వెంకన్న గారు బెల్లంపల్లి నుండి, మమ్మల్ని ఎంతగానో అలరిస్తున్నారు షో టైం, ధన్యవాదాలు అంటున్నారు. సోదరుడికి కూడా గిఫ్ట్ ఏమిస్తారో అది కూడా అడగండి అంటున్నారు సతీష్. రిషిత సుచిత్ర నగర్ సుచిత్ర సర్కిల్ రామరాజ్ నగర్ నుండి, మరి నెమ్మా నుండి పున్నా వెంకటేశం గారు ఏం రాశారు, తోబుట్టుకి అన్నం మీద మమకారం ప్రేమ నిండు కొత్త బట్టలు తల్లిగారింటి నుంచి ఆశీర్వచనం, అంతకంటే ఇంకేమంటూ ఇంకేం కోరుకుంటారంటున్నారు. అంతే కదండి, మరి ఏ ఆడపిల్లైనా కోరుకునేది అదే. మరి ఇది రాసింది నెమ్మా నుండి పున్నా వెంకటేశం హేమలత. చింత శ్రీనివాస్ గారు రాస్తున్నారు, 500 రూపీస్ ఇచ్చాను మా చెల్లికి, మాకు చిన్నప్పుడు రాఖీ పండుగలు లేవు కానీ ఎప్పుడు చెల్లి అక్క వచ్చినా మంచి చీర పెడతానంటున్నారు. చీర బహుమతిగా ఇచ్చానంటున్నా నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద, అదే చీర ఇచ్చానంటున్నారు. బిఎన్ రెడ్డి నగర్ నుండి మోనికా బాలు, జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్ గారు రాస్తున్నారు, నా వయసు 15 సంవత్సరాలు అప్పుడు నేను 101 రూపాయలు మా చెల్లెలకి ఇచ్చాను, నాకు 3 అక్కలు అంటున్నారు. బా అందరికీ ఎంత మంచి అక్క, ఎంత మంచిగా రాశారు. నమస్తే శుభ మధ్యాహ్నం. మరి మా అక్క చెల్లెలకి రాఖీ పౌర్ణమి సందర్భంగా కంపెనీ రేడియోని ఇవ్వడం జరిగిందంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమూర్తులు గుప్త మరియు వారి కుటుంబ సభ్యులు, 2 రూపాయలు ఇచ్చానమ్మా నేను మా చెల్లెలకి మొట్టమొదటిసారిగా అంటున్నారు. మెహదీపట్నం నుండి వెంకటస్వామి గారు, నాకు అక్క చెల్లెలు లేరు నా భార్య నాకు సోదరి అంటున్నారు. శివగంగానగర్ నుండి ధనరాజ్ గారు, మా కూతురు మనవరాళ్ళు ఉన్నారమ్మా, మాకు సోదరు లేరు వాళ్లే మాకు సోదరితో సమానం అంటున్నారు. 50 రూపాయలు ఇచ్చానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి రాంపురం నుండి కట్ల సతీష్ సుమలత. చాలా రోజులైంది సతీష్ గారు మీ సమాధానం అందుకొని, ఇంకా చాలామంది ఇంకొక సమాధానం వచ్చింది, మా అక్కయ్యకి మొదటిసారిగా రాఖీ పౌర్ణమికి మంచి చీర కొనిపెట్టానంటున్నారు నాగనాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుండి. ఇంకా చాలామంది సమాధానాలు పంపించారు. మరి షో టైంలో సమయం కావస్తోంది కాబట్టి నా ఫస్ట్ శాలరీ 600 రూపాయలు మొత్తం నా నలుగురు

చెల్లెలికి వారికి కావాల్సింది కొనిచ్చానంటున్నారు ఎవరు? ఎంఎం శాస్త్రి గారు పంజగుట్ట నుండి. ఇది ఇవాళ షో టైం. షో టైంలో మీ పేర్లు చదివినా చదవకపోయినా మా మీద కోపగించద్దు. మీరు షో టైంలో పాల్గొన్నందుకు అనేక అనేక ధన్యవాదాలు. ఇలాగే రోజు షో టైంలో పాల్గొనండి, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మరి స్టూడియో క్లాక్ల సమయం 2 గంటలు కావస్తోంది. మిడ్ డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు. తిరిగి 2:15 ఒక అత్యద్భుతమైన శక్తిశీల్లో కలుసుకుందాం. తప్పకుండా ట్యూన్ చేసి వినండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 30 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. శ్రోతలందరికీ మరొక్కసారి శుభ మధ్యాహ్నం. ప్రతిరోజు ఎందరో విమెన్ అచీవర్స్ వారి స్ఫూర్తిదాయక ప్రయాణాలు, ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మాట్లాడుకుంటున్నాం మన శక్తిశీలి కార్యక్రమంలో. మరి ఈరోజు కూడా ఒక సాహస వనిత విజయ ప్రస్థానం. ఎవరు ఆ శక్తిశీలి? చెప్తాను. ముందుగా వారి గురించిన పరిచయ వాక్యాలు చెప్పాలంటే, వందలాది మంది అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపిన ఒక రియల్ లైఫ్ మర్దాని సాహసి ఆవిడ. ఈ మధ్య హిందీ భాషలో అలాంటిదే ఒక సినిమా కూడా వచ్చింది. ఖాకీ చొక్కా పక్కన పెట్టి, చేతికి గాజులు తొడిగి, సాధారణ సేల్స్ ఉమెన్లా మారి దేశంలోనే అతిపెద్ద మానవ రవాణా సామ్రాజ్యాన్ని కుప్పకూల్చిన ధీర వనిత. ఎవరు ఆవిడ విశేషాలన్నీ ఈనాటి మన శక్తిశీలిలో వింటూనే ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గురించి మాట్లాడుకోబోతున్నాం ఈరోజు శక్తిశీల్లో. చెప్పాను కదా, రియల్ మర్దాని, రియల్ సాహసి ఆవిడ. ఆవిడే ఐపీఎస్ మల్లికా బెనర్జీ. ఆవిడ విషయాలు, ఆవిడ విజయాలు తెలుసుకోవాలంటే మనందరం ఒక్కసారి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి వెళ్లాల్సిందే. మరి వెళ్లి ఆ విషయాలన్నీ తెలుసుకుందామా? మల్లికా బెనర్జీ ఛత్తీస్గఢ్లో బాధ్యతలు స్వీకరించిన కొత్తలో ఆమె టేబుల్ మీదకి వరుసగా కొన్ని ఫైళ్లు. ఆ ఫైళ్లను తెరిచి చూస్తే అవన్నీ చిన్నపిల్లలు అదృశ్యమైన కేసులకి సంబంధించిన ఫైల్స్. ముఖ్యంగా చిన్నపిల్లలంటే ముఖ్యంగా వాటిలోని ఆడపిల్లలు. ఎలాంటి ఆధారాలు లేవని త్వర త్వరగా కేసులన్నీ క్లోజ్ చేసేస్తున్నారు అక్కడున్న స్థానిక పోలీసు వాళ్ళందరూ. ఎందుకో అనుమానం వచ్చింది మల్లిక గారికి. ఎక్కడో ఏదో తేడా అనిపించింది. పిల్లలు కేవలం తప్పిపోలేదు, వారి వెనుక ఏదో పెద్ద ముఠా ఉందని గమనించి ఒక చేజింగ్ ఆపరేషన్కి శ్రీకారం చుట్టారు మల్లికా బెనర్జీ. మరి ఆ తర్వాత ఏం జరిగింది? ఏంటి ఆ చేజింగ్ ఆపరేషన్? ఆ తప్పిపోయిన పిల్లల్ని తీసుకొచ్చారా? ఈ విషయాలన్నీ వినాలి తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, మల్లికా బెనర్జీ గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన శక్తిశీల్లో. అయితే మరి పిల్లలు తప్పిపోతున్నారు, వారికి ఏదో అనుమానం వచ్చింది, ఒక చేజింగ్ ఆపరేషన్ని మొదలుపెట్టారు మల్లిక గారు అని చెప్పాను కదా. మామూలుగా పోలీస్ వేషం వేసుకుని ఎవరైనా ఏంటి ఏం జరిగింది పిల్లలు ఎందుకు తప్పిపోతున్నారు అని అడిగితే ఎవరైనా అసలు సరిగ్గా సమాధానాలు ఇస్తారా అనే అనుమానం వచ్చింది మల్లిక గారికి. అలా పోలీస్ వేషంలో వెళితే ఎవ్వరూ నిజాలు చెప్పరు, అందుకనే ఆవిడ ఏం చేశారంటే అండర్ కవర్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ప్రజల నమ్మకాన్ని గెలవడానికి ఒక సూపర్ ప్లాన్ వేశారు మల్లికా బెనర్జీ. అదేంటంటే పోలీస్ యూనిఫామ్ని పక్కన పెట్టి ఒక సాధారణ గ్రామీణ మహిళలాగా చీర కట్టుకుని వీధుల్లో తిరుగుతూ సేల్స్ గర్ల్లాగా వేషం మార్చుకున్నారనమాట. గ్రామాల్లో తిరుగుతూ అంటే ఛత్తీస్గఢ్లో ఉన్న గ్రామాల్లో తిరుగుతూ బాడీ మసాజ్ చేసే అమ్మాయిలాగా, కాస్మెటిక్స్ అమ్మే అమ్మాయిలాగా, ఆడవాళ్లకి హెడ్ మసాజ్ చేసేవాళ్లలాగా అక్కడున్న లోకల్ ఆడవాళ్లతో కలిసి మాట్లాడుతూ ముచ్చట్లు పెట్టుకుంటూ సాధ్యమైనంతగా నిజాలను రాబట్టే ప్రయత్నం చేశారు. మరి ఆ తర్వాత ఏం జరిగింది, ఎలా సాగింది ఆ ఆపరేషన్, ఆ విషయాలన్నీ చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఛత్తీస్గఢ్ నుండి వెంటనే ఢిల్లీకి వెళ్లారు మల్లిక వారి బృందంతో కలిసి. ఢిల్లీ పోలీసులతో కోఆర్డినేట్ చేస్తూ ప్రాణాలకు తెగించి ఈ అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. వింటూ ఉంటే వావ్ అనిపిస్తుంది, చాలా వీరోచితంగా

అమర్ అని చిత్రానికి రమ్య బెహ్రా అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట విన్నారు. సంగీతం జీవి ప్రకాష్ కుమార్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:51 దాటి 10 సెకండ్లు. ఐపీఎస్ మల్లికా బెనర్జీ గారు మరి అలా తప్పిపోయిన పిల్లలందరినీ తిరిగి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి ఎంతో జాగ్రత్తగా తీసుకొచ్చారు. వారి వారి కుటుంబాలకు అప్పగించినప్పుడు ఆ తల్లిదండ్రుల కళ్లల్లో, ఆ పిల్లల కళ్లల్లో చూసిన ఆనందం వర్ణాతీతమని ఎంతో మురిసిపోయారు మల్లిక. మరి మల్లిక గారు అందరికీ ఒక మంచి సందేశం ఇస్తున్నారు. అదేంటంటే, సమస్య పెద్దదా చిన్నదాని కాదు, దానిపైన మనం చూపించే శ్రద్ధ ముఖ్యం. సమస్యని పరిష్కరించడానికి అన్ని వేళలా కాకి యూనిఫామ్, అంటే పోలీసులే అవసరం లేదు. కాకపోతే సమస్యను గుర్తించి పోలీస్ సహాయంతో ఎలాంటి కష్టాన్నైనా, ఎలాంటి ఇబ్బందినైనా జయించవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఆడపిల్లలకి ఆవిడిచ్చే మెసేజ్, ఆడపిల్లలకి చిన్నతనం నుండి అన్ని జాగ్రత్తలు చెప్తూ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్తూ, అందరికీ అందరూ చెప్పే మాటల్ని నమ్మకుండా వాళ్లని ఇంట్లోనే చిన్నప్పటి నుండి కౌన్సిలింగ్ ఇవ్వాలని మల్లికా బెనర్జీ గారు చెప్తున్నారు. నిజమే కదా. మరి ఈరోజు నేటి ఆడపిల్లలే రేపటి మహిళామణులు కదా. మన భారతదేశానికి గొప్ప ధనం, గొప్ప నిధి అని చెప్పచ్చు ఈ మహిళామణులందరూ. ప్రస్తుతం మల్లికా బెనర్జీ గారు ఛత్తీస్గఢ్లోనే పోలీస్ విభాగంలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడ ఆవిడ గురించి ఎక్కువగా బయటికి రానివ్వకుండా మాత్రం జాగ్రత్త పడ్డారు ఛత్తీస్గఢ్ పోలీసులందరూ. దానికి కూడా ఏవో కొన్ని కాన్ఫిడెన్షియల్ కారణాలు కూడా ఉండుంటాయి అంటున్నారు. మరి అవేంటో మనకు తెలియదు. ఇది ఇలా రోజు ఎన్నో విమెన్ అచీవర్స్ ఇవి మన తాలూకా స్టోరీస్ వింటూ ఉంటే ఒకటే అనిపిస్తుంది, మహిళలు ఎంతో ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. ఎలాంటి కష్టం వచ్చినా సరే ముందు ఎదుర్కొనే నమ్మకం మనలో మనం కలిగించుకుంటే ఎలాంటి కష్టాన్నైనా మనం జయించగలుగుతాం. మీరేమంటారు?

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 3 గంటలు దాటి 15 సెకండ్లు. వివిధ భారతి ముంబై కేంద్రం నుండి రిలే వింటారు వెంటనే.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.8 మెగాహెర్ట్స్ పై చిత్రసీమ తెలుగు సినీ గీతాలు కార్యక్రమంలో ముందుగా అనగనగా ఒక రాజు చిత్రం నుండి ధనుంజయ్ సమీరా భరద్వాజ్ పాడిన పాట, చంద్రబోస్ గీతం, మిక్కీజీ మేయర్ సంగీతం.

బోలాశంకర్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి మంగ్లే పాడిన పాట కాసర్ల శ్యామ్ గీతానికి మహతి స్వరసాగర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: చిత్రసీమలో తర్వాతి పాట డిస్కోరాజా చిత్రం నుండి రవితేజ, వప్పిలహరి, శ్రీకృష్ణ పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, ఎస్ఎస్ తమన్ సంగీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: చిత్రసీమలో ఇప్పుడు వినండి, ఫిదా చిత్రం నుండి మధుప్రియ రామ్కి పాడిన పాట. సుద్దాల అశోక్ తేజ గీతానికి శక్తికాంత్ కార్తీక్ సంగీతం.

మన శంకర వరప్రసాద్ చిత్రం నుండి భీమ్ సెస్రోలియో స్వీయ సంగీత సారథ్యంలో మధుప్రియతో కలిసి పాడిన పాట. పాట రచన అనంత శ్రీరామ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు చిత్రసీమ వింటున్నారు. ఇప్పుడు వినండి తండేల్ చిత్రం నుండి నకాష్ అజీజ్, శ్రేయ ఘోషాల్ పాడిన పాట శ్రీమణి. గీతం దేవిశ్రీప్రసాద్, సంగీతం

సర్కారు వారి పాట చిత్రం నుండి శ్రీకృష్ణ జొన్నెట్ట గాంధీ పాడిన పాట. అనంత శ్రీరామ్ గీతానికి తమన్ ఎస్ సంగీతం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: శ్యామ్ సింగరాయ్ చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి పాడిన పాట, సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, మిక్కీ జెమేయర్ సంగీతం.

నిన్ను కోరే చిత్రం నుండి అరుణ్ గోపన్ పాడిన పాట, శివనారాయణ గీతం, గోపీ సుందర్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి.
1: చిత్రసీమలో ఇప్పుడు వినండి. లక్కీ భాస్కర్ చిత్రం నుండి విశాల్ మిశ్రా, శ్వేతమోహన్ పాడిన పాట శ్రీమణి గీతం, జీవి ప్రకాష్ కుమార్ సంగీతం.

0: శ్రోతలు ఇంతవరకు చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై దేశభక్తి గీతం వింటారు. ముందుగా ఒక ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం రాష్టాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్పూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
1: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో డిసెంబర్ 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము. దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే, యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
0: రాష్ట్రంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవమూ లేదని, దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు అబద్దాలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. 22A దరఖాస్తులను ఫాస్ట్ ట్రాక్ విధానంలో పరిష్కరించామని, ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తుల్లో 98% రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయని ఆయన వెల్లడించారు.
2: ఈ ల్యాండ్ కు సంబంధించిన రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్రౌండ్ లెవెల్లో మా అధికారులు, మేము అందరం కష్టపడి వివాదరహితమైన ఆస్తులున్న ఆసాములకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచనని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు మరొకసారి తెలుపుతూ, ఈ 22A సంబంధించిన అంశం ఏవైతే అప్లోడ్ చేసిన తర్వాత ఎక్కడైనా 1½ మిస్ అయ్యున్నా కూడా ఎవరో అభద్రతకు లోను కావాల్సిన పని లేదు.
0: వన మహోత్సవంలో భాగంగా నాటిన ప్రతి మొక్కను జాగ్రత్తగా సంరక్షించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసేలా కార్యాచరణ అమలు చేయాలని ఆమె సూచించారు. రేపు రాష్ట వ్యాప్తంగా నిర్వహించనున్న ప్రత్యేక వన మహోత్సవం కార్యక్రమానికి సంబంధించి మంత్రి జూమ్ వేదికగా జిల్లా కలెక్టర్లు, డిఎఫ్ఓలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ, ఎక్కువ మొక్కలు నాటుదాం, ప్రతి వర్షపు చుక్కను ఒడిసిపడదాం అనే థీమ్ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి దీనిని ఒక ప్రజా ఉద్యమంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. భారతీయ జనతాపార్టీ రాష్ట అధ్యకులు రామచందర్రావు చేపట్టిన ఫీజుల బకాయి, బీజేపీ లడాయి, నిరాహార దీక్షకు మద్దతుగా బీజేపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల ఉన్నత విద్యను గొంతు నులుముతోందని ఆయన విమర్శించారు. సుమారు 15,000 కోట్ల రూపాయల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. పిల్లలు ఆకలితో పాఠశాలలకు వెళ్లే పరిస్థితి ఉండకూడదని, ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి పోషకాహారంతో కూడిన అల్పాహారం అందించి వారి ఆరోగ్యం, శారీరక ఎదుగుదలతో పాటు చదువుపై ఏకాగ్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మంథనిలో సింగరేణి సంస్థ సీఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను మంత్రి ప్రారంభించారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రేపు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఉదయం నిజామాబాద్ ఐడీఓసీ హెలీప్యాడ్కు చేరుకుంటారు. యాంటీ డ్రగ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో పసుపు రైతులతో సమావేశమై మార్కెట్ లింకేజీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం డిచ్పల్లి మండలం బర్దీపూర్ ధర్మారం శివారులోని పీహెచ్ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అరవింద్ ధర్మపురి ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొని హెలికాప్టర్లో హైదరాబాద్కు తిరుగు ప్రయాణమవుతారు. ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి సురక్షితంగా చేరుకునేలా రాష్ట్రంలో రోడ్లను అభివృద్ది పరుస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో 146 కోట్ల రూపాయలతో నిర్మించనున్న రోడ్ల పనులకు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ డాక్టర్ మల్లురవి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి,
3: మారుమూల ప్రాంతాల్లో కూడా డబుల్ రోడ్లు ఉంటే కొన్ని ఇండస్ట్రీ

0: తక్కువ ధరకే భూములు వస్తాయి, ఇండస్ట్రీలు వస్తే స్థానిక యువకులకే ఉపాధి కలుగుతుందని చెప్పి ఇలా పెద్ద ఎత్తున బహుశా దేశంలో ఇంత చిన్న రాష్ట్రంలో మా ఆర్ఎండ్బి శాఖ ధర 22,000 కోట్లు, ట్యాంక్ లో 13,060 కోట్లు, ల్యాండ్ నాన్ బాధ నేను శాంక్షన్ చేసే 7,200 కోట్లు.
1: గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయడమే తన ప్రధాన లక్ష్యమని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో నిర్వహించిన పల్లెపల్లెకు పొన్నం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలన కార్యక్రమంలో మాట్లాడుతూ మంత్రి
2: అన్ని స్థాయిలో విద్యకు అత్యంత ప్రాధాన్యత తీసుకుపోతా ఉన్నాం, ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కడతా ఉన్నాం, సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి ఆన్లైన్ గ్రీన్ ఛానల్ ద్వారా పేమెంట్ చేస్తా ఉన్నాం, కిట్ ద్వారా వాళ్ళకి నాణ్యమైన వస్తువులను సమకూర్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం, డైటరీ ఛార్జీలు మెస్ ఛార్జీలు పెంచినాం.
1: రాష్ట శాసన మండలి మైనారిటీల ఎస్సీ సంక్షేమ కమిటీల సంయుక్త ప్రారంభ సమాపేశం ఈరోజు నిర్వహించారు. శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన పరిషత్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ హాజరైన ఈ సమాపేశంలో నూతన కమిటీ చైర్మన్లు సభ్యులను అభినందించారు. ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కమిటీలు కీలక పాత్ర పోషించాలన్నారు. రాష్టంలో రాగల 2 రోజుల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పేర్కొంటూ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న డిమాండ్కు అనుగుణంగా ముడి బియ్యం ప్రాసెసింగ్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టెఫెన్ రవీంద్ర అధికారులను ఆదేశించారు. ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖాధికారులు జిల్లా మేనేజర్లు తప్పనిసరిగా ముడి బియ్యం పంపిణీకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అవసరాలకు తగినట్టుగా రాష్ట ప్రభుత్వం పనిచేయాలని తెలిపారు. దక్షిణ మధ్య రైల్వేకు చెందిన 4 కబడ్డీ క్రీడాకారులు సెప్టెంబర్ 19 నుండి అక్టోబర్ 4 వరకు జపాన్లోని ఐచి నగోయా వేదికగా జరిగే 20వ ఆసియా క్రీడల్లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నా చౌక్లో బీసీ సంక్షేమ సంఘాలు వివిధ రాజకీయ పక్షాల నేతలు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో కోట్ల మంది బీసీల ఆత్మగౌరవం ముడిపడి ఉన్న కుల గణనను తక్షణమే చేపట్టాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ప్రమాదకర భవనాల తొలగింపు పనులను హైడ్రా కమిషనర్ రంగనాథ్, కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్ తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్బంగా కమిషనర్ రంగనాథ్ మాట్లాడుతూ ప్రాణనష్టం సంభవించకుండా ముందస్తుగా అందరినీ ఖాళీ చేయించామని, నాలాను కబ్జా చేసి 7-8 అంతస్తుల అక్రమ నిర్మాణాలు చేపట్టడమే ఈ ముప్పుకు కారణమని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణ రూపొందించుకున్నామని, కేంద్రం రాష్ట్రాల కలయికే ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రాష్టంలో 22A నిషేధిత జాబితాపై జరుగుతున్న ప్రచారంలో ఎటువంటి వాస్తవమూ లేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: ఎఫ్ఎం అండ్ 103.9 MHz పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ పూట మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వినే ముందుగా ఒక ప్రకటన.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: ప్రసార విశేషాలు ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని వింటారు. 6:30 జానపద సంగీత కార్యక్రమంలో కడారి శ్రీనివాస్ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు,

ప్రత్యామ్నాయ చర్యలు ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయం వింటారు. అనంతరం పత్తి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా కిలవరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు మన్నెం రామచంద్రారెడ్డి గారితో పరిచయం వింటారు. సమర్పణ శ్రీ పి పంకజ్ మోహన్. 7:45 వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. రాత్రి 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వినవచ్చు. ఇక రాత్రి 10:00 నుండి 11:00 వరకు అలనాటి ఆనిముత్యాల లాంటి తెలుగు సినీ గీతాలు మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈ పూట ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ఉదయం 6:00 to 6:40 దేశభక్తి గేయాలు వింటారు. 6:10 తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఆరోగ్యామృతం ప్రసారమవుతుంది. 8:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. ఉదయం 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. రేపు ఉదయం 9:00 చిత్రసీమ కార్యక్రమంలో తెలుగు సినీ గీతాలు వింటారు. ఇక ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 ఇంకా 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు. మధ్యాహ్నం 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 3:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు. సాయంత్రం 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు తెలుసుకుంటారు. 6:25 సమాచార దర్శిని. రేపు సాయంత్రం 6:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం తెలుసుకుంటారు. 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 8:00 మనోరంజని కార్యక్రమంలో శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటారు. రేపు రాత్రి 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. ఇక రేపు రాత్రి 10:00 మధుర గీతాలు వింటారు. ఇవి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఈరోజు మరియు రేపు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

0: సైబాల్ 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
3: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డిఏపి బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డిఏపి తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. 1.5 లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డిఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డిఏపి వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యం.

0: గానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా క్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: మీ స్నేహితులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
4: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
3: సందర్భం ఏదైనా,
4: శుభకార్యం మరేదైనా,
3: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
4: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
3: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
4: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
3: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
5: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
3: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
5: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
3: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
5: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
3: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 MHz పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
5: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
6: సమాచార దర్శన విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో కడారి శ్రీనివాస్ బృందం ఆలపించిన జానపద గేయాలు వింటారు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు.
1: మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రింట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: రైతు సోదరులకు ఇఫ్కో వారి శుభవార్త. ఆధునిక వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణ. ఆరోగ్యవంతమైన నేలను భావితరాలకు అందించాలన్న దృఢ సంకల్పంతో యూరియా డీఏపీ బస్తాల కష్టాలను తీర్చేందుకు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా నానో యూరియా ప్లస్ నానో డీఏపీ తయారు చేసి సరికొత్త సంచలనంతో మీ ముందుకు వచ్చింది మన ఇఫ్కో. అర లీటర్ బాటిల్లో బస్తా యూరియా, బస్తా డీఏపీల శక్తి. ఇఫ్కో నానో యూరియా ప్లస్ నానో డీఏపీ వాడండి, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను పొందండి. 20% నైట్రోజన్ పనితనం, ఇఫ్కో నానో యూరియా ప్లస్. అదే ఖర్చు కానీ అత్యధిక లాభం.
3: అరే కొనగమ్మలు వినాయ్ కోగులే పూసినాయ్, కొనగమ్మలు వినాయ్ కోగులే పూసినాయ్, అడత జానకి అడత జానకి

కోనగమ్మలు వినాయ గౌలే పూసినాయ్ అడత్త జాలకి అడత్త జాలకి అడత్త జాలకి కోడి పందెము వాడి గెలిచత్త జాలకి కోడి పందెం.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: నాకు అడ్మిషన్ వచ్చింది కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీ చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాం.
1: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 to 15 lakhs వరకు స్కాలర్షిప్స్, లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించి ఉంటే మీరు అర్హులు కావచ్చు. September 4th లోపల అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్స్.

0: ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఉద్యోగ వాణి ఉద్యోగ సమాచారం తెలుసుకునే ముందుగా ఒక ప్రకటన.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
3: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
4: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. తెలంగాణలో పోలీస్, ఫైర్, జైళ్ల శాఖల్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 7112 పోస్టులతో నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా పోలీస్ కానిస్టేబుల్, ఫైర్ ఫైటర్, వార్డర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే సమయం నాటికి ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫైనల్ రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ముందుగా టీఎస్ఎల్ పీఆర్బి అధికారిక వెబ్సైట్లో మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. అనంతరం పోస్టులను ఎంపిక చేసుకుని ఫీజు చెల్లించి పార్ట్ 1 దరఖాస్తును పూర్తి చేయాల్సి ఉంటుంది. ఫోటో సంతకాన్ని కలిపి జేపీజీ ఫైల్గా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ పరీక్షలో అర్హత సాధించిన తర్వాత పార్ట్ 2 దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అవసరమైన సర్టిఫికెట్లను జతపరచాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ tgprb.in అనే వెబ్సైట్ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 9 సెప్టెంబర్ 2026.

0: మరొక ఉద్యోగ సమాచారం. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఐఓసీఎల్ సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ విభాగాల్లో 470 ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా గ్రేడ్ ఏ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ 414, గ్రేడ్ ఏ అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ 9, డిప్లొమా ఇంజనీర్ 50, ఈ విధంగా మొత్తం 470 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఖాళీలను సివిల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, క్వాలిటీ కంట్రోల్, సేఫ్టీ, మార్కెటింగ్, లా విభాగాల్లో భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు పోస్ట్ ని అనుసరించి సంబంధిత విభాగాల్లో బిఈ లేదా బీటెక్ లేదా ఎంబీఏ లేదా పీజీ లేదా డిప్లొమా లేదా ఎల్ఎల్బి లేదా పీజీ లేదా ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1, 2026 నాటికి ఉద్యోగాన్ని బట్టి 26 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ ioCL.com అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 3, 2026. మరొక ఉద్యోగ సమాచారం. బ్యాంక్ ఆఫ్ బరోడా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్న బ్రాంచ్ల్లో రెగ్యులర్ ప్రాతిపదికన 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 80 ఖాళీలను, తెలంగాణ రాష్ట్రానికి 50 ఖాళీలను కేటాయించారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులో కనీసం 1 సంవత్సరం పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 1 ఆగస్టు 2026 నాటికి 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆన్లైన్ పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ bankofbaroda.bank.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ సెప్టెంబర్ 7, 2026. మరొక ఉద్యోగ సమాచారం. ఎన్టీపీసీ లిమిటెడ్ అనుబంధ సంస్థ అయిన ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పునరుత్పాదక ఇంధన విభాగంలో 3 ఏళ్ల కాంట్రాక్టు ప్రాతిపదికన ఇంజనీర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా 128 ఇంజనీర్, 19 ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, హ్యూమన్ రిసోర్స్, ఫైనాన్స్.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కి వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్ శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. భారత్ రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఈరోజు క్రెమ్లిన్లో రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్తో జయశంకర్ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సహకారం, రాబోయే ఉన్నత స్థాయి శిఖరాగ్ర సమావేశాల ఏర్పాట్లపై వారు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తమ సమావేశం సానుకూలంగా ముగిసిందని డాక్టర్ జయశంకర్ తెలిపారు. బిష్కెక్లో జరిగిన ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో రష్యా అధ్యకుడిని కలిసేందుకు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు కోసం ఆయన్ను భారత్కు ఆహ్వానించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు విదేశాంగ మంత్రి తెలిపారు.
1: India-Russia partnership has consistently demonstrated

0: resilience and adaptability. Even amidst a complex international landscape, our engagement has continued to deepen, reflecting the mutual interest and confidence that define our bilateral partnership.
1: భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు $15 trillion జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు ప్రపంచ వాణిజ్యంలో దాదాపు 75% కలిగి ఉన్నాయని, విశ్వసనీయ భాగస్వామిగా స్థిరపరచడానికి సహాయపడతాయని గోయల్ తెలిపారు. భారత్ భారీ దేశీయ మార్కెట్ను కలిగి ఉందని, గత 4 సంవత్సరాల్లో 9 స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలతో ప్రపంచ దేశాలకు ఆహ్వానం పలికిందని జపాన్కు చెందిన వ్యాపార ప్రతినిధులకు ఆయన చెప్పారు. మొక్కజొన్న హైబ్రిడ్ విత్తనాభివృద్దిని, వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ది సాధించడం, దేశీయ ఆవిష్కరణలను బలోపేతం చేయడంలో ఒక ముఖ్యమైన ముందడుగని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులోని మొక్కజొన్న అభివృద్ది సంస్థలో ఈరోజు నూతన మొక్కజొన్న వంగడాన్ని ఆవిష్కరించిన సందర్భంగా మాట్లాడుతూ రాధాకృష్ణన్, అధిక నాణ్యత కలిగిన మొక్కజొన్న కోసం భారత్ హైబ్రిడ్ విత్తన సాంకేతికతపై ఆధారపడిందన్నారు. ఈ కొత్త స్వదేశీ వంగడం ప్రపంచ మార్కెట్లకు పాప్కార్న్ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి అవకాశాలు కల్పిస్తుందన్నారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ సహకారంతో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కల్టస్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా దేశవ్యాప్తంగా క్లౌడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని ప్రకటించాయి. ఏడబ్ల్యూఎస్ డిజిటల్ ట్రైనింగ్ కంటెంట్ ద్వారా 1,50,000 మంది అభ్యర్థులకు ప్రాథమిక ఏఐ క్లౌడ్ పరిజ్ఞానాన్ని అందించడం, అలాగే ఈ ప్రోగ్రాం ద్వారా 10,000 మందికి ఇంటెన్సివ్ జాబ్ రెడీ శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా నైపుణ్యాభివృద్ది వ్యవస్థాపకత శాఖ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ, అవకాశాలు భౌగోళిక పరిస్థితులు లేదా నేపథ్యం ఆధారంగా కాకుండా అందరికీ అందుబాటులో ఉండే వికసిత్ భారత్ దృక్పథానికి ఈ కార్యక్రమం అద్దం పడుతుందని పేర్కొన్నారు. భారతదేశం నూతన ఆవిష్కరణలు సాంకేతికత ప్రతిభకు గ్లోబల్ హబ్గా మారుతున్న తరుణంలో టైర్ 2, టైర్ 3 పట్టణాల యువత కూడా భవిష్యత్ ఉద్యోగాల అవసరమైన నైపుణ్యాలు పొందేలా సన్నద్ధం కావడం ఎంతో కీలకమని ఆయన అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడం లక్ష్యంగా వైద్య పరికరాల రంగంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన నియంత్రణ సంస్కరణలను చేపట్టింది. వైద్య పరికరాల నిబంధనలు 2017లో 3 ప్రధానాంశాలకు సవరణలు చేసినట్టు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్కరణల ద్వారా వైద్య పరికరాల ఔట్ సోర్స్ స్టెరిలైజేషన్కు సంబంధించిన నిబంధనలను సులభతరం చేయడం, పరీక్షా రుసుములను క్రమబద్దీకరించి దేశవ్యాప్తంగా ఏకరీతి విధానాన్ని ప్రవేశపెట్టడం, క్లినికల్ ఇన్వెస్టిగేషన్ అవసరాల మినహాయింపు కోసం గుర్తించబడిన అధికార పరిధిలో యూరోపియన్ యూనియన్ను చేర్చడం వంటి కీలకమైన మార్పులు చేపట్టారు. ఈ సంస్కరణల ద్వారా నియంత్రణ ప్రక్రియలు మరింత సులభమవుతాయని, ఖర్చులు తగ్గుతాయని, పారదర్శకత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా దేశంలో అత్యాధునిక వినూత్న వైద్య పరికరాలు సకాలంలో అందుబాటులోకి రావడానికి ఇవి దోహదపడతాయని తెలిపింది. తెలంగాణ రాష్ట్రంలో విద్య, క్రీడలు, పెట్టుబడుల సాధనే లక్ష్యంగా తమ విదేశీ పర్యటన కార్యాచరణను రూపొందించుకున్నామని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు అందించినట్టు రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం, రాష్ట్రాల కలయికే భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తి అని ఆయన పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ ఇంగ్లాండ్ పర్యటనకు అనుమతినిచ్చిందని, అమెరికా పర్యటన విషయమై కొన్ని పరిపాలనాపరమైన అంశాలు ఎదురయ్యాయని తెలిపారు. తన పర్యటనను రద్దు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంపై పార్లమెంటులో తమ పార్టీ జాతీయ నాయకులు ఖర్గే, రాహుల్ గాంధీ ప్రస్తావిస్తారని చెప్పారు.
2: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఇన్వెస్ట్ తెలంగాణ నేపథ్యంలో December 7, 8, 9 తారీఖుల్లో ఫ్యూచర్ సిటీలో పెద్ద ఎత్తున మనం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ జరుపుకోబోతున్నాము.

0: దీనికి సంబంధించిన ఆహ్వాన పత్రాలు సంబంధిత కార్పొరేట్ కంపెనీస్ అందజేస్తారు. అందుకోసమని ఇంత ముందస్తుగానే యూకే యుఎస్ పర్యటనలు పెట్టుకుని విద్యా సంస్థల్ని, క్రీడా సంస్థల్ని, పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి కల్పించే సంస్థల్ని ఆహ్వానించడానికి ఒక ప్రత్యేకమైన పర్యటన పెట్టుకుని మేము వెళ్లడం జరిగింది.
1: ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2-3 రోజుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, కేరళ, మాహే, మధ్య మహారాష్ట ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా ఐఎండీ హెచ్చరించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, తెలంగాణ, ఉత్తరాఖండ్, విదర్భ, ఈశాన్య ప్రాంతాల్లో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గురువారం వరకు అండమాన్ నికోబార్ దీవులు, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న 2వది చివరి క్రికెట్ టెస్ట్ మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. కాగా భారత్ తన తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 503 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఉన్నత విద్యా సంస్థలు, పాలిటెక్నిక్లకు చెందిన 21 ఉపాధ్యాయులు, అధ్యాపకులకు జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో కేంద్ర ఉన్నత విద్యా సంస్థల నుండి 12 ఉపాధ్యాయులు, అధ్యాపకులు, 3 ప్రభుత్వ, 2 ప్రైవేటు కళాశాలలతో సహా రాష్ట విశ్వవిద్యాలయాల నుంచి 5 అలాగే 2 ప్రభుత్వ, 2 ప్రైవేట్ పాలిటెక్నిక్ల నుండి 4 ఉన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, రష్యాల మధ్య ఆర్థిక సహకారం, వాణిజ్యం, ఇంధన రంగాల్లో భాగస్వామ్యం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. భారత్ కనీసం 8-9 దేశాలతో వాణిజ్య చర్చలు జరుపుతోందని, ఇవి దాదాపు 15 ట్రిలియన్ డాలర్ల జీడీపీని కలిగి ఉన్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఛత్తీస్గఢ్, బీహార్, ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారత్, శ్రీలంకల మధ్య కొలంబోలో జరుగుతున్న చివరి క్రికెట్ టెస్టు మ్యాచ్లో 2వ రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 8 పరుగులు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

0: ఈనాటి పంట పొలాలు వ్యవసాయ కార్యక్రమంలో ఎల్నినో పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ చర్యలు ఈ అంశం గురించి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయం వింటారు.
1: ప్రస్తుత ఎల్నినో పరిస్థితులలో రైతులు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియచేయడానికి తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరాజ్ కుమార్ గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి ప్రస్తుత పరిస్థితులలో రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాజ్ కుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: మరి ప్రస్తుత పరిస్థితులలో రైతులు

0: మీరు ఎలాంటి సూచనలు ఇస్తున్నారు, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పంటలలో వాళ్ళకి దిగుబడి వస్తుంది?
1: ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ఎల్నినో అనే దాని ప్రభావం వల్ల సాధారణంగా రావాల్సిన ఋతుపవనాలు కదలికలో తేడా రావడం, అలాగే ఋతుపవనాలు ఆలస్యం అవడం వల్ల మనకి వర్షాలు కూడా ఆలస్యం అవడం జరిగింది. దీనివల్ల మన రాష్ట్రమే కాదండి, అలాగే దేశం మొత్తం మీదట మనకి ఋతుపవనాల కదలిక అనేది మనకి ఆలస్యమై అలాగే వర్షాలు కూడా ఆలస్యం అవ్వడం జరిగింది. దీనికి తదనంతరం ఏమైందంటే మనకి ఈ వర్ష సూచన ఏదైతే ఉందో మనకి సరిగా వర్షాలు పడకపోవడం, పంటలు సరైన సమయంలో వేసుకోలేకపోవడం మనం చూస్తూ ఉన్నాం. దీనికి అనుగుణంగా రైతు సోదరులు మనము ఎప్పుడు వేసే దీర్ఘకాలిక పంటలు లేదంటే ఎక్కువ నీటిని వినియోగించుకునే పంటల్ని తక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలని మేము సూచిస్తూ అలాగే ప్రత్యామ్నాయ పంటలు వైపు అడుగు వేయాలని కోరుతూ ఉన్నామండి.
0: అంటే ప్రత్యామ్నాయ పంటలు అంటున్నారు, అంటే ఎలాంటి పంటలు వేసుకోవాలి, ఎలాంటిని వాళ్ళు ఎన్నుకోవాలి రైతులు?
1: ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకు సాధారణంగా మా ఉమ్మడి వరంగల్ జిల్లా కానివ్వండి, మనకి సాధారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వరి అనేది ప్రధాన పంట. ఈ వరి అనేదానికి మనకి నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో సగటున అలాగే మన జిల్లాలో కూడా 50% కన్నా తక్కువ వర్షపాతం నమోదవడం జరిగింది. దానికి అనుగుణంగా మనము ఈ నీటి ఎద్దడిని తట్టుకుని అలాగే తక్కువ నీటిని వినియోగించుకునే ప్రత్యామ్నాయ పంటలైన ఆరుతడి పంటల వైపు రైతు సోదరులు వెళ్లాలని కోరుతున్నామండి. ముఖ్యంగా ఈ ఆరుతడి పంటల విషయానికి వస్తే మనము ఈ పప్పుజాతి పంటలైన ముఖ్యంగా కంది అలాగే పెసర మినుము కూడా మనము రైతు సోదరులకి సూచించడం జరిగింది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రోజుకి పెసర లేదా మినుము పంటలు సాగు చేయడానికి అనుకూలమైన సమయం అయిపోవడం జరిగింది కాబట్టి కంది సాగుపైన రైతు సోదరులు దృష్టి పెట్టాలని కోరుతున్నామండి.
0: అంటే అపరాల పంటలు కూడా వేసుకుంటే బాగుంటుంది అంటారు?
1: అవునండి, ముఖ్యంగా కందిలో మనకి ఈ వర్షాధారంతో పండే మధ్యస్థ కాల రకాలు మనకి అందుబాటులో ఉన్నాయండి. ముఖ్యంగా వరంగల్ నుంచి విడుదలైన వరంగల్ 93, వరంగల్ 97, అలాగే 255 అనే రకాలు మనకి కందిలో ఈ మధ్యస్థ కాల రకాలుగా పరిగణించబడతాయి. ఇవి వేసుకోవడం వల్ల మనకి ఈ వర్షాకాలం అయిపోయిన తర్వాత మనకి నేలలో మిగిలి ఉన్న తేమతో మనకి పంట చేతికొచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ దీర్ఘకాలిక కంది రకాలని మనం రైతు సోదరులు వేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే దీర్ఘకాలిక రకాలైన ఈ కందిలో రకాలు ఏదైతే రకాలు అందుబాటులో ఉన్నాయో అవి మనకు వర్షాధారితంగా పండే పంటలో మనకి పూత మరియు కాయదశలో వాటికి బెట్ట పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దీర్ఘకాలిక కంది రకాలని మనం రైతు సోదరులు వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాం.
0: స్వల్పకాలిక రకాలు వేసుకుంటే మనకి
1: స్వల్ప లేదా మధ్యస్థకాలిక రకాలు వేసుకుంటే ఈ వర్షాధారంగా మనం కందిని పండించుకోవచ్చండి.
0: ఇప్పుడు పంట పొలాలలో రైతులకు నీరు చాలా అవసరం, ఉన్న నీటితో నేలల తేమను ఎట్లా కాపాడుకోవాలి, దానికి ఏమైనా సూచనలు ఉన్నాయా?
1: అవునండి, ఇప్పుడు మనకి అడపదడప పడుతున్న వర్షాలకు కానివ్వండి లేదా బోర్ల కింద సాగు చేసే ఆరుతడి పంటలలో ముఖ్యంగా రైతు సోదరులు గుర్తుపెట్టుకోవాల్సింది మనకు ఉన్న అందుబాటులో ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవడం, అలాగే పొదుపుగా వాడుకుని మనం పంటలు పండించుకోవడం. దీంట్లో ముఖ్యంగా మనం చెప్పేది ఏంటంటే ఏ పంట అయినా కానివ్వండి ఫస్ట్గా మనము పంట విత్తుకోవాలంటే మన కనీస వర్షపాతం అనేది బరువు నేలలో అయితే 60-75 mm వర్షపాతం పడాలండి, అప్పుడు మాత్రమే విత్తుకోవాలి. లేదంటే పంట మొలకెత్తిన తర్వాత ఈ బెట్ట పరిస్థితుల్లో చనిపోవడం జరుగుతుంది. అలాగే తేలికపాటి నేలలో అయితే 60 mm వర్షపాతం నమోదైన తర్వాతే తేలికపాటి నేలల్లో మనం విత్తనం విత్తుకోవడానికి మనం సూచిస్తూ ఉంటాం. ఇకపోతే మీరు అడిగినట్టుగా మనకి ఈ పంటలో మనకు అందుబాటులో ఉన్న నీరుని ఎంతవరకు మనం పొదుపుగా వాడుకోవాలనే విషయానికి వస్తే ముఖ్యంగా పంటలో క్రిటికల్ స్టేజెస్ అని ఉంటాయండి. మనకి ఏదైతే ఏమంటారు ఈ ప్రాణాధార నీటి పారుదల అనేది క్రిటికల్ స్టేజెస్లో ఇచ్చుకోవాలి, దాన్ని లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ అంటారు. దీన్ని ముఖ్యంగా ఒకవేళ ముందుగానే వరి వేసుకుని బోర్ల కింద పండించే వాళ్ళైతే ఎప్పుడూ కూడా వరిలో నీరు ఉండాల్సిన అవసరం లేదు.

0: అక్కడ మన నేల పొడిబారి నెర్రలు బారే టైం వరకు కూడా మనము నీటిని ఇవ్వకుండా ఉంచుకోవచ్చు. ఎప్పుడూ కూడా నీరు నుంచుకుని మనం వరి పండించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మనం ఈ సమయంలో చెప్పేది ఏంటంటే వరిని పండించకూడదని చెప్తున్నాం రైతు సోదరులకి. ఇకపోతే ఆరుతడి పంటల్లో కంది కానివ్వండి, పెసర కానివ్వండి, మినుము కానివ్వండి, ఏవైతే సాగు చేస్తున్నామో వీటన్నిట్లో కూడా అంటే పత్తిలో కూడా అక్కడక్కడ వర్షాధార పంటే కాకుండా నీటి తడుల కింద కూడా పత్తిని పండిస్తారు కాబట్టి ఇలాంటి చోట్ల మనము ఏదైతే శాకీయ దశలో అలాగే మనకి పూత కాయ దశలో నీటి తడులు మనము ఇచ్చుకున్నట్లయితే ఈ పూత రాలడం కానివ్వండి, కాయ గింజ గట్టిపడే సమయంలో కానివ్వండి, మంచి నాణ్యమైన గింజ గట్టిపడడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సమయాల్లో మనం నీటిని ఇచ్చుకున్నట్లయితే ఈ లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ మనకి మంచి దిగుబడులు సాధించవచ్చండి. అలాగే మనము పరిమిత నీటిని మనకు ఉన్నప్పుడు స్కిప్రో మెథడ్ అంటారు. స్కిప్రో అంటే ఒక సాలు విడిచి సాలుగి మనం నీళ్ళిచ్చుకున్నట్లయితే కూడా మనకి మొక్క ఎదుగుదల కూడా ప్రభావితం కాకుండా మనకు మంచి దిగుబడులు తీసుకోవచ్చండి.
1: అంటే సాలు వదిలిపెట్టి సాలులో నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా మొక్కకు అందుతుంది అంటారు?
0: అందుతుందండి. ఇప్పుడు ఈసారి ఒక సాలులో ఇస్తే ఆ సాలు కాటి ఇరువైపులా ఉన్న మొక్కలు మనకి నీటిని తీసుకుంటాయండి. ప్రతి సాలు తడవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బోధశాల పద్ధతిలో వేసుకున్నప్పుడు మనకి బోధకి ఇరువైపులా ఉండే రెండు రోజు కూడా ఒక కాలువలో ఇస్తే తడుస్తుంది కాబట్టి ఒక సాలు విడిచి ఒక సాలులో మనం నీటిని ఇచ్చుకోవచ్చండి.
1: అలా ఇవ్వడం వల్ల నీరు కూడా తక్కువ వాడుకునే అవకాశం ఉంటుంది రైతులు.
0: అవునండి.
1: ఉన్న నీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.
0: అవునండి. ఇప్పుడు మనము ప్రత్యామ్నాయ పంటలు అన్నాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనకి ముందుగా చూసుకున్నట్లయితే పత్తి జూలై 20 తర్వాత వేయొద్దని చెప్తామండి. అలాగే మనకి పెసర మినుముకు కూడా టైం అయిపోయింది కాబట్టి మనకి ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా మేజర్ పంట వచ్చేసి మనకి కంది. అది కూడా స్వల్పకాలిక లేదా మధ్యకాలిక రకాలను వేసుకోవాలని చెప్తున్నాం. అలాగే మొక్కజొన్న ఒకవేళ వేసుకునే పరిస్థితి ఉన్నట్లయితే వారు స్వల్పకాలిక హైబ్రిడ్స్ అదే పచ్చికండల కోసం వేసుకున్నట్లయితే మనకి ఈ వచ్చే ఏది యాసంగి కాలానికి కావాల్సిన పంట వేసుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి పచ్చికండల కోసం మొక్కజొన్న వేసుకోవచ్చండి. అలాగే మనకి మిగతా అందుబాటులో ఉన్న వివిధ పంటలు చూసుకున్నట్లయితే ప్రొద్దుతిరుగుడు అలాగే బొబ్బెర లేదా నువ్వు ఈ మూడు పంటలు కూడా మనము విత్తన అందుబాటుని బట్టి మనము విత్తుకోవచ్చండి. ఇవన్నీ కూడా మనకి ప్రాణాధార అంటే లైఫ్ సేవింగ్ ఇరిగేషన్ మీద మనకి మంచి పంట తీసుకోవచ్చు. అలాగే దిగుబడిలో కూడా ఎలాంటి ప్రభావం చూపవు కాబట్టి ఈ ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలి. అలాగే కూరగాయలు ఏవైతే స్వల్పకాలిక కూరగాయలు లేదా చిక్కుడు లాంటి అంటే మనకి బెట్టం తట్టుకునే పరిస్థితిలో ఉన్నప్పుడు మనం స్వల్పకాలిక కూరగాయలకు కూడా వెళ్ళొచ్చండి. ఇకపోతే ఒకవేళ డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్యం కింద మనము పంటలు పండించినట్లయితే మనకి 50-70% వరకు నీటి ఆదా అవుతుంది. అలాగే సకాలంలో ఆ నీటి ద్వారా కూడా మనం ఎరువులు ఇచ్చుకోవచ్చు కాబట్టి ఎరువుల ఆదా కూడా ఒక 20-30% వరకు ఎరువులు ఆదా చేసుకోవచ్చండి. ఖచ్చితంగా రైతు సోదరులు ఎక్కడైతే డ్రిప్కి అవకాశం ఉంటుందో ఇలాంటి కూరగాయ పంటలు కానివ్వండి లేదా పప్పుధాన్య పంటల్లో కానీ మనం డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనము నీటిని ఇచ్చుకున్నట్లయితే మనకి అవసరం మేరకే నీరును వాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ఎలాంటి దిగుబడులు ఎలాంటి ప్రభావితం కాకుండా మనం దిగుబడిని కూడా తీసుకోవచ్చండి.
1: ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ కీటకాలు పురుగులు కానీ లేదా తెగులు కానీ ఆశించే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా రైతులకు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వాటి విషయంగా?
0: ముఖ్యంగా ఇలాంటి బెట్ట పరిస్థితుల్లో లేదా పొడి వాతావరణ పరిస్థితుల్లో ముఖ్యంగా కీటకాల విషయానికి వస్తే మనకి రసం పీల్చే పురుగుల ఉధృతి మనం ఎక్కువగా గమనిస్తుంటాం. ముఖ్యంగా మనకు పత్తిలో మనకి రసం పీల్చే పురుగులు ఉధృతి ఎక్కువగా గమనిస్తుంటామండి. అలాగే మిగతా పంటల్లో కూడా మనకి తెల్లదోమ అలాగే పచ్చదోమ కానివ్వండి లేదంటే పేనుబంక ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాం. వీటి నుంచి కాపాడుకోవడానికి పంటల్లో మనం ముఖ్యంగా చేపట్టవలసింది ఈ తెల్లదోమకి అలాగే మనకి పేనుబంక కోసం జిగురట్టలు మనము ఏర్పరచుకున్నట్లయితే ఈ పొడి వాతావరణంలో ఏ పురుగులు ఉంటాయో అవి నీలం రంగు అలాగే తెలుపు రంగు అలాగే పసుపు పచ్చ రంగు జిగురట్టలు మనకు అందుబాటులో ఉంటాయండి. ఈ రసం పీల్చే పురుగులు ఉధృతిని తగ్గించుకోవడానికి మనం ఎకరాన 15 జిగురట్టలను మనం పెట్టుకున్నట్లయితే ఇవి ఆకర్షితమై దానికి అతుక్కుని వాటి యొక్క సంతతిని మనం తగ్గించడం వల్ల మొత్తం అలాగే ఉధృతి పంట మొదటి దశలో ఉధృతి తక్కువగా ఉన్నప్పుడైతే వేప నూనె పిచికారీ చేసుకోవడం 5 ml/L నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవడం. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి ఫ్లోనికామిడ్ అని మందు దొరుకుతుంది. 0.3 ml/L నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే

0: మనం ఈ రసం పీల్చే పురుగుల ఉధృతి నుంచి కూడా తప్పించుకోవచ్చు అండి. అలాగే మనకి ఇలాంటి బెట్ట పరిస్థితుల్లో మొక్క కూడా స్ట్రెస్కు గురవుతుంది కాబట్టి అదే సమయంలో మనకి 319లు 3199 అంటాం అది, లేదంటే 13045 మల్టీన్యూట్రియంట్స్ మనము 5 గ్రాముల నుంచి 10 గ్రాములు లీటర్ నీటికి కలుపుకుని మొక్క ఎదుగుదలని బట్టి మనము 10 నుంచి 15 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ బెట్ట పరిస్థితులను తట్టుకుని మనకు మొక్క నిలబడగలిగే అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ చర్యలు రైతు సోదరులు ఖచ్చితంగా తీసుకోవాలి.
1: అదేవిధంగా ఇప్పుడు పాడి రైతులు కూడా ఉంటారు, మరి అట్లాంటి పాడి రైతులు ఇలాంటి పరిస్థితులలో మరి మేత విషయంలో కానీ తాగునీటి కొరత పశువులకు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి?
0: ముఖ్యంగా పాడి పరిశ్రమలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ పశువులకు మేత చాలా ముఖ్యమైనదండి. ఎండుగడ్డి పోయిన యాసంగిలో ఉన్న ఎండుగడ్డిని జాగ్రత్తగా దాచుకోవడము, అలాగే పరిమితిలో అవకాశం ఉన్నంత వరకు మనకి ఏదైతే ఈ నీరు అవకాశం ఉంటుందో లభ్యత ఉంటుందో దాన్ని బట్టి ఈ పశుగ్రాసాలు ఏదైతే పచ్చిగడ్డి ఉంటుందో వీలైనంత వరకు పచ్చిగడ్డిని మనము అందుబాటులో ఉంచడానికి సైలేజ్ అనే రూపకంలో మనము సైలేజ్ని ప్రిపేర్ చేసుకుని నిల్వ చేసుకోవచ్చు. దీనివల్ల పచ్చిమేత దొరకని సమయంలో మనం ఈ సైలేజ్ని ఎండుగడ్డితో కలుపుకొని మనము మేత రూపకంగా మన పశువులకు ఇచ్చుకోవచ్చు. అలాగే మనకి నీటి కుంటలు కానివ్వండి, లేదంటే లభ్యత ఉన్న సమయంలో నీటిని ఆదా చేసుకోవడానికి చిన్న చిన్న మన సంపు లాంటివి కట్టుకుని నీటిని స్టోరేజ్ చేసుకున్నట్లయితే మన పాడి పరిశ్రమలో మన పశువులకు కావాల్సినప్పుడు నీరు కానీ, అలాగే పంటలో కూడా వీలైతే ఈ పశుగ్రాసాలు ఏదైతే పండిస్తున్నారో అక్కడ తక్కువ మోతాదులో నీరు అందించడానికి డ్రిప్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకున్నట్లయితే కూడా అలాంటి సందర్భాల్లో మనకి ఎప్పుడూ కూడా గడ్డి అందుబాటులో ఉంచడం, అలాగే సైలేజ్ రూపకంలో కూడా అందుబాటులో ఉండడం వల్ల మనకి మేత కొరత రాకుండా అలాగే నీటి లభ్యత కూడా ఉంచుకున్నట్లయితే పశువుల పాల దిగుబడి కానివ్వండి వాటి ఆరోగ్యంగా ఉండడం జరుగుతుందండి.
1: అంటే ప్రస్తుత పరిస్థితులలో రైతులు పంటలలో ఎరువుల యాజమాన్యంలోని మార్పులు చేసుకోవాలా?
0: అవునండి, ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి వర్షం చూసుకున్నట్లయితే మనకి చాలా రోజుల తర్వాత ఒక సాధారణ ఒక ఒక
1: వర్షం
0: నేల తడిసే వర్షపాతం నమోదవడం జరిగింది. ఇలాంటి సమయంలో రైతు సోదరులు తేమ ఉన్న సమయంలోనే ఎరువులు వేసుకోవాలండి. ముఖ్యంగా ఈ నత్రజని ఎరువులు కానివ్వండి లేకపోతే కాంప్లెక్స్ ఎరువులు కానివ్వండి మొక్కకి మొదళ్ళ దగ్గర కొంచెం దూరంగా 3 నుంచి 4 ఇంచులు దూరంలో చిన్న గొయ్యి తీసి వేయాలి. పై పైన ఎరువు వేసుకుని వెళ్లడం వల్ల మనం ఇచ్చే ఎరువు ఆవిరైపోవడం జరుగుతుంది, లేదంటే గట్టి వానబడ్డ సమయంలో దాంట్లో కరిగిపోయి కొట్టుకుపోవడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా ఎరువును సిఫార్సు చేసిన మేరకు వేసుకుంటూ అదేవిధంగా చిన్న గుంత తీసి గుంతలో వేసి మట్టి కప్పెట్టినట్లయితే ఆ తేమలో మనము మెల్లగా ఎరువు కరిగి మొక్కకు అందుబాటులోకి రావడం జరుగుతుందండి. పైపాటుగా వేస్తే మాత్రం ఈ నీళ్ళ అంటే వర్షపు నీళ్ళలో కొట్టుకుపోవడం కానివ్వండి లేకపోతే గాలికి ఆవిరైపోవడం జరుగుతుందండి.
1: అంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొక్కకు ఎరువులు అందుతాయి
0: సకాలంలో అందుతాయి, అలాగే మనం ఇచ్చిన ఎరువు కూడా అది తీసుకోవడంలో ఎఫిషియన్సీ పెరుగుతుందండి. అలాగే వివిధ పంటల విషయానికి వస్తే సార్, వరి ప్రస్తుతానికైతే వరిని వేయొద్దనే మనం చెప్తున్నాం. కాకపోతే నార్లు ముందస్తుగా పోసుకున్న వాళ్ళైతే ముఖ్యంగా ఈ కాండం తొలచు పురుగు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి నార్మడి నుంచే మనము దాని ఉధృతిని కంట్రోల్ చేసుకోవాలి. ముఖ్యంగా రైతు సోదరులు మన ఎకరాకు సరిపడ నార్మడి మడిలో మనకి 800 గ్రాముల కార్బోఫెరాన్ 3 సీజీ గుళికల్ని చల్లుకున్నట్లయితే మొక్క మనం నారు పీకే వారం నుంచి 10 రోజుల ముందు చల్లుకున్నట్లయితే మంచి సమర్థవంతంగా పనిచేసి అలాగే ఈ ఏదైతే మన కాండం తొలచు పురుగు యొక్క లార్వాల్ని నారుమడి దశలోనే మనము అరికట్టవచ్చండి. ఇకపోతే మనము ఈ తడి పొడి అనే పద్ధతి ద్వారా వరిని కూడా పండించమని చెప్తున్నాము. ఇందాక చెప్పుకున్నట్లు మనకు నెర్రలు బాగేంత వరకు మనకు నీటిని ఇవ్వకపోవడం మంచిదే. కాకపోతే వరిలో మాత్రం మనకి పిలకలు కట్టే దశ, అలాగే కంకి పోసే దశ, పాలు పోసుకునే దశ, ఈ 3 దశల్లో కొంచెం నీరు 1 ఇంచు నీరు అంటే 2.5 సెంటీమీటర్ల నీరు ఉంచుకున్నట్లయితే మనకి దిగుబడిలో ఎలాంటి తేడా రాకుండా మంచి దిగుబడులు తీసుకోవచ్చు. ఇకపోతే మొక్కజొన్న ప్రస్తుతం ఇది మొదటి ఆకులు వేసే దశలో ఉంది. మనము ఈ ఫాల్ ఆర్మీ వామ్ అనే పురుగు ఉధృతిని గమనిస్తూ ఉన్నాం. దీనికి మనం ముఖ్యంగా అధిక తీవ్రత ఉన్నప్పుడేమో 0.3 గ్రాముల నుంచి 0.4 గ్రాములు ఎమామెక్టిన్ బెంజైట్ అనే మందును మనం లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. అదే మధ్యస్థంగా ఉన్నప్పుడైతే వేప నూనెని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్లయితే మొదటి దశ లార్వా

0: వాళ్ళని అరికట్టుకోవచ్చు అండి. ఇకపోతే పత్తి, పత్తి కూడా మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లు రసం పీల్చే పురుగుల ఉధృతి ఎక్కువగా ఉండొచ్చు. దీనికి మనము వేప నూనె కానివ్వండి, అలాగే ఫ్లోనికామిడ్, ఇవి రెండు మందుల్ని మనం ఉపయోగించుకోవచ్చు. ఇకపోతే కంది, కందిలో ముఖ్యంగా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు రకాలు నేల స్వభావాన్ని బట్టి మనము ఎంత వెడల్పులో వేసుకోవాలనేది సూచించడం జరుగుతుంది. ముఖ్యంగా 1 నుంచి ఆగస్టు 15 మధ్యలో విత్తుకునే కందికి అయితే మనకు సాధారణంగా పెట్టుకునే 150 సెంటీమీటర్ల కన్నా 4 ఫీట్ల అంటే 120 సెంటీమీటర్ల వెడల్పుతోటి మనం సాళ్లు పెట్టుకోవాలి. మొక్కకి మొక్కకి మధ్య 20 సెంటీమీటర్లు పెట్టుకున్నట్లయితే అధిక సాంద్రతలో కొంచెం కందిని పెంచుకునే వాళ్ళం మొత్తం. అదే తేలిక, బాగా తేలికపాటి నేలలు అయితే మనం 90 సెంటీమీటర్లు సాలుకి సాలుకి పెట్టుకున్నట్లయితే కూడా మనకి మొక్కల సంఖ్య అనేది ఎకరానికి పెంచుకుని మనకి తక్కువ కాలంలో మంచి దిగుబడులు తీసుకోవచ్చండి.
1: ఇంతవరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పంటలలో రైతులు తీసుకున్న జాగ్రత్తల గురించి వరంగల్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బండారు వెంకట రాజకుమార్ గారు చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు ఎల్నీనో పరిస్థితులు, ముందస్తు జాగ్రత్తలు, ప్రత్యామ్నాయ చర్యలు ఈ అంశంపై తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్ర వరంగల్ శాస్త్రవేత్త డాక్టర్ బి వెంకటరాజ్ కుమార్ గారితో పరిచయం విన్నారు. ఇప్పుడు వినండి పత్తి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా కిల్లవరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు మన్నెం రామచంద్రారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ పి పంకజ్ మోహన్.
3: నమస్కారం అండి. మన్నెం రామచంద్రారెడ్డి గారు, మీరు ఈ బొల్లికుంట గ్రామంలో వ్యవసాయం చేస్తూ ఉన్నారు కదా, ఏ రకాల పంటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారు?
4: పత్తి, మొక్కజొన్న.
3: ఎంతకాలం నుండి చేస్తూ ఉన్నారు వ్యవసాయం?
4: 30-50 సంవత్సరాలు.
3: 50 సంవత్సరాలు. ఇదంతా మీదని ఇప్పుడు ఇదంతా పత్తి వేసినట్టున్నారు కదా?
4: పత్తి.
3: ఇంకేం వేశారు ఇక్కడ? మొక్కజొన్న కూడా వేశారా?
4: మొక్కజొన్న.
3: ఎక్కడ వేశారు మొక్కజొన్న?
4: మొక్కజొన్న ఇప్పుడు యాసింగ్ చేస్తారు.
3: యాసింగ్ చేస్తారు ఇప్పుడు? ఏలేదు,
4: అయిపోయినాయి.
3: ఇది అయిపోయినాక వేస్తారు. ఇప్పుడు ఒక పత్తి మాత్రమే వేస్తారు. ఎన్ని రోజులైంది పత్తి వేసి?
4: పత్తి నెల అయింది.
3: నెల అయిందా?
4: నెల.
3: అంటే ఇప్పుడు దుక్కిని ఎట్లా చేసుకుంటారు మీరు పత్తి వేయాలంటే? అంటే మీరు 50 సంవత్సరాలు అనుభవం ఉంది మీకు.
4: మరి ఎట్లతోనే దున్నిస్తాం?
3: ఎట్లతోనే దున్నిస్తారా?
4: ట్రాక్టర్ తోని దున్ని, ఎట్లతోనే అప్పు తోలిస్తాం, గొర్రె తోలిస్తాం.
3: గొర్రె తోలిస్తారు,
4: మందు కొడతాం.
3: అంటే పశువుల పెంటలు వాడుకుంటారా?
4: వాడుకుంటాం.
3: ఇప్పుడు నెల రోజుల పంట అన్నారు పత్తి. ఇది అంటే ఏ రకం ఎక్కువగా మీకు దిగుబడి వస్తుంది?
4: 5 క్వింటాల్ దాకా వస్తుంది ఎకరానికి.
3: 5 క్వింటాల్ వస్తుందా? అంటే మీరు గత 50 సంవత్సరాలకి పండిస్తున్నారు, అప్పుడు ఎంత వచ్చేది దిగుబడి మీకు?
4: అక్కడ అప్పుడు 6-8 దాకా వచ్చేది. అప్పుడు ఇప్పుడు వస్తలేదు.
3: అప్పుడు బాగా దిగుబడి వచ్చేది, దిగుబడి ఎక్కువ వచ్చేది అప్పుడు.
4: అప్పుడు బాగా వస్తలేదు.
3: అంటే అప్పటి రకాలు ఇప్పుడు వాడతలేరా మీరు?
4: వాడుతున్నాను, వాడినా వస్తలేదు.
3: అప్పుడు ఏం వాడేది ఎక్కువగా మీరు అంత దిగుబడి రావడానికి? అంటే గింజలు, పత్తి గింజలు ఎట్లాంటి?
4: పత్తి గింజలు మైకో
3: వాడితే మీకు
4: వచ్చేది. ఇప్పుడు ఇత్తనం లేదు. లేదు, నీవు గబులు వస్తాను. ఇప్పుడు ముత పురుగు బాగా వస్తుంది.
3: ఎకరానికి ఎన్ని విత్తనాలు పడతాయి మీకు?
4: ఎకరానికి 6 బస్తాలు పడుతుంది. మొత్తం 2 ఎకరాలు కదా, 2 ఎకరాలు అంటే 6 బస్తాలు పడతాయి, 6-7 బస్తాలు.
3: అన్ని మొలకలు వస్తుంటాయి మీకు?
4: మొలకలు వస్తాయి, మళ్ళా పెడతాం.
3: రాకపోతే?
4: రాకపోతే మళ్ళా పెడతాం.
3: అంటే ఇందులో పత్తి పోయిన కాడలో పెట్టుకుంటాం?
4: పెట్టుకుంటాం.
3: చూసి
4: చూసి
3: మరి దిగుబడి మంచిగా అసలు పోయిన కాడ పెట్టుకుంటే మంచి కరెక్ట్ వస్తుంది?
4: వస్తుంది, తక్కువ వస్తుంది.
3: తక్కువ వస్తుంది,
4: 3-4 లెక్క ఇప్పుడు రాదు.
3: అంటే చిన్న దశలో పురుగులు ఏమైనా కీటకాలు ఆశిస్తే ఇవి నెల రోజులు అన్నారు ఇప్పుడు?
4: అప్పుడు నెల రోజులు అయితే కొట్టాలి, ఇవ్వాలి రేపు, రేపు ఎల్లుండి చూసి కొట్టాలి వాతావరణం బట్టి.
3: ఇలా కలుపు ఎట్లా తీసుకుంటా ఉంటారు మీరు?
4: కలుపు తీస్తాం, కూలీలో లేబర్ పెట్టే తీస్తాం.
3: మీకు ఉన్నాయా నీటి సౌకర్యం?
4: నీటి సౌకర్యం, బోర్ ఉండదు కదా, మాకు బోర్ ఉండదు, బోర్ నీళ్లతో.
3: ఎండాకాలం నీళ్లు బాగుంటాయి?
4: బాగుంటాయి,
3: ఉంటాయి. అంటే మొక్కజొన్న కూడా నీరు బాగా
4: ఉంటాయి.
3: మంచిగా పూత బాగా రావాలన్నా కాద రావాలన్నా మీరు ఏం చేస్తూ ఉంటారు? ఎట్లా చేస్తారు?
4: పూత కాదా రావాలంటే మందు కొట్టుకుంటాం. మందు కొట్టాలి, సురే మందులు కొడితేనే వస్తుంది. అది అది అట్లయినా వేసినా వస్తలేదు, వాతావరణం బట్టి బాగా వస్తుంది.
3: అంటే వాతావరణం అనుకూలంగా ఉంటే
4: వస్తుంది, లేకపోతే పువ్వు బాగా వచ్చి నష్టం.
3: ఎలాంటి పురుగులు వస్తూ ఉంటాయి ఎక్కువ కీటకాలు?
4: బాగా కీటకాలు పేను పేను వస్తుంది, దానివల్ల రాదు, పూత కథ రాదు.

0: పంట రాదు, తక్కువ వస్తాయి.
1: కాబట్టి ముందు జాగ్రత్తగా మందులు కొట్టుకుంటారు.
0: మందులు కొట్టుకుంటాం.
1: ఎకరానికి అధికంగా దిగుబడి ఎంత వచ్చింది మీకు?
0: అప్పుడు పది క్వింటల్ దాకా, 15 క్వింటల్ దాకా వచ్చింది. తక్కువ వచ్చింది, ఇప్పుడు అంత రాదు.
1: అప్పుడు 10-15 క్వింటల్ కూడా వచ్చింది.
0: వచ్చింది, ఇప్పుడు రాదు.
1: మరి వేరే పంటలు ఏమన్నా వేస్తారా దీని?
0: వేరుగా మక్కదండ తప్ప, ఈ పత్తి తప్ప, మక్కదండ తప్ప ఏమి
1: వేరే పంటలు?
0: వేరే పంటలు వేయము. బాగా పెట్టుబడి అయితే తోట ఇట్లా వెళ్ళి బాగా అయితే పెట్టుబడి, కానీ లాభం లేదు.
1: అండి పెసరా, మినుములు, కందులు వేస్తా
0: ఉంటారు.
1: భూమికి బలం కదా,
0: భూమి బలమే. కానీ ఆడోటి ఆడోటి ఇంటి మన దమ్ పెట్టుకుంటాం
1: అంతే
0: అంతే.
1: కానీ మీరు పంట మొత్తం వేయరు?
0: వేయం, అట్లా వేయం. తక్కువ ఏనే వేయడాలో అది కారిగానే ఉన్నది.
1: అది కూడా మీదైనా పక్క?
0: అది మా కాదు, వేరే వాళ్ళది. కానీ కారిగానే ఉన్నది.
1: గోడ వరకు?
0: ఆ గోడ వరకు.
1: ఎన్ని ఎకరాలు మొత్తం?
0: 2 ఎకరాలు.
1: 2 ఎకరాలు. ఇంక దీని తర్వాత మక్కదొన్న?
0: మక్కదొన్న వేస్తాం.
1: అది ఎట్లా వస్తుంది దిగుబడి?
0: 25 క్వింటల్ దాకా వస్తుంది ఎకరాలు. తక్కువనే, ఇంకా 30-35 క్వింటల్, 40 క్వింటల్ రావాలి.
1: మీ దీంతో పాటు బర్రెలు కూడా ఉన్నట్టున్నాయి కదా?
0: బర్రెలు ఉన్నాయి. రెండు?
1: ఎన్ని బర్రెలు ఉన్నాయి మీకు?
0: రెండు. రెండు ఉన్నాయి.
1: రెండు బర్రెలు ఉన్నాయి. పాలు దిగుబడి వస్తాయి, ఎంత వస్తాయి పాలు?
0: పాలు ఇప్పుడు ఇస్తలేవు.
1: ఇస్తలేవు. ఇచ్చినప్పుడు ఎంత వస్తుంది మీకు?
0: ఇచ్చినప్పుడు 5 లీటర్లు, 6 లీటర్లు.
1: అంటే ఈ పశువులతో వచ్చిన పెంట కూడా మీరు వాడుకుంటా ఉంటారు?
0: వాడుకుంటానే ఉంటాం. కానీ ఇక ఇప్పుడు గడ్డి బాగా వస్తుంది పెంట వాడితే. అది ఏరినే బాపతి ఉంటే అలా మొలతాయి, మొలిచి బాగా వస్తాయి గడ్డి.
1: అట్లా కూడా కలుపు పెరుగుతూ ఉంటది?
0: కలుపు పెరుగుతుంది, గడ్డి బాగా పడుతుంది.
1: భూసారం కూడా పెరుగుతుంది కదా?
0: భూసారం సుధా పెరుగుతుంది. పెరుగుతుంది, లాభం ఉంటది. కానీ గడ్డి కలుపు బాగా కూలర్లో పెట్టి బాగా మంది పెడతారు.
1: ఎరువులు తగ్గుతాయి,
0: ఎరువులు తగ్గుతాయి.
1: భూమి కూడా మంచిగా సారంగా ఉంటది, పంట కూడా దిగుబడి బాగా
0: వస్తుంది.
1: అంటే గత ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి మొక్కజొన్న పండిస్తుంది. మొక్కజొన్న ఎంత దిగుబడి వచ్చింది అధికంగా మీకు?
0: అధికంగా 50 క్వింటాల్ దాకా వచ్చింది.
1: 50 క్వింటాల్? ఎన్ని సంవత్సరాల క్రితం అది?
0: అది 6 సంవత్సరాల క్రితం.
1: 50 క్వింటాల్ వచ్చిందా? అప్పటికెళ్ళి మళ్ళీ
0: రావాలి.
1: అప్పుడు ఏం వాడిన విత్తనం మీరు?
0: మైకో.
1: మరి అప్పుడెట్లా సాగు చేయ ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీకు అక్కడ?
0: అది వాతావరణం బట్టి పురుగు వస్తా అని. మొక్కజొన్న సుధా పురుగు వస్తా అని, బాగా పురుగు వస్తా అని, కాటి తక్కువ వస్తా అని.
1: లేకపోతే
0: అప్పుడు లేదు, అప్పుడు ఇట్లా రాలే. ఇప్పుడు బాగా వస్తాను పురుగు, ఏది చూద్దా పురుగు వేస్తాను.
1: దాంతో దిగుబడి తగ్గిపోతుంది. అంతకుముందు మంచి దిగుబడి వచ్చేది. అంటే ఈ పురుగులు లేనప్పుడు కొద్దిగా మీకు పంట దిగుబడి బాగా వచ్చింది అంట. ఇప్పుడు పురుగులు పెరిగి, తెగులు పెరిగి దిగుబడి తగ్గిపోతుంది. కూరగాయల పంట ఏమన్నా వేసేవారా?
0: ఏం లేదు, కూరగాయలు లేదు, ఏం లేదు. ఇంకా పత్తి పోయినాక మక్కదొన్న.
1: మక్కదొన్న?
0: మక్కదొన్న
1: అంతే. ఈ రెండు
0: పంటలు చేస్తా ఉంటాం. ఇప్పటికి
1: ఈ అంటే ఈ రెండు పంటలను మీకు ఏది మంచిగా దిగుబడి, లాభదాయకం రైతులకు?
0: మక్కదొన్న.
1: మక్కదొన్న లాభదాయకం. సరే, మంచిదండి. ధన్యవాదాలు.
2: శ్రోతలు, ఇంతవరకు పత్తి మరియు మొక్కజొన్న సాగులో అనుభవాల గురించి వరంగల్ జిల్లా కిల్ల వరంగల్ మండలం బొల్లికుంట గ్రామ రైతు మన్నెం రామచంద్రారెడ్డి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడొక సినీ గీతం వినండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. కొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి వికసిత్ భారత్ ఈనాటి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు, ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
1: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్, ఈ వ్యవసాయ మిషన్కి అధ్యక్షులుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. వైస్ చైర్మన్గా శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వారు నియమితులయ్యారు. వారిని అడిగి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్లో ఆంధ్రప్రదేశ్ రైతులకు చేస్తున్న సేవలు, ఇంకా వివిధ పథకాలు, కేంద్ర ప్రభుత్వంతో సంయుక్తంగా చేసే వివిధ పథకాలు, రైతులకు అందిస్తున్న సేవలు, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్గా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆకాశవాణికి తొలిసారిగా విచ్చేశారు, మీకు ముందుగా శుభాకాంక్షలు.
2: ధన్యవాదాలండి.
1: సార్, ఈ ఆంధ్రప్రదేశ్ రైతులకు వ్యవసాయ మిషన్ ద్వారా మీరు అందిస్తున్న సేవలు,
2: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ అనేటువంటిది, ఇది ఒక మొత్తం వ్యవసాయ రంగానికి అనుసంధానమైనటువంటి అగ్రికల్చర్, మార్కెటింగ్, కోఆపరేటివ్, ఫిషరీస్, హార్టికల్చర్ అండ్ యానిమల్ హస్బెండరీతో పాటుగా పవర్ సెక్టారు, ఇరిగేషన్ సెక్టారు, అదేవిధంగా రెవెన్యూ, ఏదైతే ఈ అనుబంధ వ్యవసాయానికి అనుసంధానంగా ఉంటాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి విషయాల పట్ల వ్యవసాయ రంగానికి, ప్రధానంగా రైతాంగానికి అవసరమైనటువంటి అన్ని రకాల సలహాలు, సూచనలు చేస్తూ ఆయా శాఖలకు సంబంధించి వ్యవసాయం అభివృద్ది కావడానికి, రైతు లాభసాటిగా మారటానికి ఏం కావాలో వాటన్నింటినీ వారి ముందుకు తీసుకుని వచ్చి చర్చ పెట్టేసి ప్రణాళికలు తయారు చేయడం అనేది వ్యవసాయ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం.

0: ఓకే, ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యంతో ఇప్పుడు పీఎం కిసాన్ వాణి కానీ ఇంకా ఇతర పథకాలు కానీ ఏ విధంగా రాష్ట్రంలో అమలవుతున్నాయి? మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని చేపట్టారు?
1: ఇది ప్రధానంగా పీఎం కిసాన్ అనేటువంటిది 2019 నుంచి కూడా ఈ దేశంలో వ్యవసాయానికి ఇన్పుట్ సబ్సిడీ అంటే ఇన్పుట్ సహకారం అందించాలి, వ్యవసాయ సీజన్కి ఆయా సమయాల్లో అవసరమైన మేరకు కూడా మన ప్రభుత్వం చేయలేకపోయినప్పటికీ ఎంతో కొంత ఇదోదికంగా సహాయం అందించాలి అనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తీసుకొచ్చింది. దాంట్లో మనం అన్నదాత సుఖీభవతోటి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి 6,000తో పాటుగా 3 దఫాలుగా ఇచ్చే 6,000తో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా 14,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు అంటే ఈ అన్నదాత సుఖీభవ కార్యక్రమం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ రోజైతే ఆ నిధుల్ని జమ చేస్తుందో రైతు ఖాతాల్లో డీబీటీ ద్వారా అదే రోజున 7,000, 7,000, 6,000 చొప్పున మొత్తం 20,000 రూపాయలు రైతుకు చేరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు ఏదైతే చెల్లించాల్సినటువంటి మొత్తం ఉందో ఆ మొత్తాన్ని కూడా అంటే 5, 5, 4 కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 3 దఫాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేసి 20,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చేరే విధంగా తోడ్పాటు అందిస్తాం.
0: ఇప్పటికి ఎంత ఇచ్చారు సార్?
1: గత 2 సంవత్సరాల కాలంలో మొత్తం 20,000 రూపాయల చొప్పున 48,86,000 మంది రైతాంగానికి ఈ ప్రభుత్వం అందివ్వటం జరిగింది.
0: అన్నదాత సుఖీభవ మీరు ఎలాగో చెప్పారు కాబట్టి రాష్ట్ర రైతులకు పెట్టుబడి సాయం, ఇప్పుడు ఇది ఇప్పుడు మీరు పెట్టుబడి సాయం 20,000 పెట్టుబడి సాయంగా చూపిస్తున్నారా, లేకుంటే ఇప్పుడు పీఎం కిసాన్ తో పాటు ఉన్నదాన్ని చూపిస్తున్నారా?
1: అంటే అన్నదాత సుఖీభవ వేరు, పెట్టుబడి సాయం వేరు.
0: అదే చాలా మంది రైతుల్లో కన్ఫ్యూజన్ లో ఉంది, చాలా మంది కూడా ఇలా మన పెట్టుబడి సాయమును అన్నదాత సుఖీభవ రెండు ఒకటే అనుకుని అది వచ్చింది కదా అని కన్ఫ్యూజ్ అవుతున్నారు.
1: లేదండి, చాలా స్పష్టంగా ఏంటంటే అన్నదాత సుఖీభవ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి ప్రోత్సాహంగా ఉండేటట్టు ఇది రైతు ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని మరోసారి రుజువు చేసే విధంగా రైతులకి ఆయా పంట కాలాల్లో ఏదో ఒక మేరకు తోడ్పడే విధంగా సహకారం అందిస్తుంది. ఇన్పుట్ సబ్సిడీ అనేది ఏంటంటే ప్రభుత్వం ఇన్స్టెంట్ గా తక్షణం ఆ క్రాప్ డ్యామేజ్ జరిగినప్పుడు ఇన్సూరెన్స్ అనేది వేరే అంశం, ఇన్సూరెన్స్ తో నిమిత్తం లేకుండా ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఎప్పటికప్పుడు స్పాట్ లో ఎన్యూమరేట్ చేసేసి ఏ దాన్ని మళ్లీ తిరిగి పంట పెట్టుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించేటువంటిది ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించింది.
0: ఇది దేని ద్వారా అందిస్తారు సార్? ఇప్పుడు వ్యవసాయ కమిషన్ ద్వారా అందిస్తారా, రెవెన్యూ శాఖ ద్వారా అందిస్తారా?
1: ఇది అగ్రికల్చర్ నుంచి ఇస్తామండి, ఇది అగ్రికల్చర్ శాఖ నుంచి వ్యవసాయ శాఖ నుంచి ఇస్తాం.
0: శ్రీనివాస్ రెడ్డి గారు, ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఉంది కదా ఇప్పుడు రాష్ట్రం మీద, ఇప్పుడు రాష్ట్రం దేశమంతా కూడా ఉంది ఎల్లినో ప్రభావం. మన రాష్ట్రంలో ఎల్లినో ప్రభావం వల్ల ఇప్పుడు పంట మార్పిడి కానీ లేకపోతే ఆలస్యంగా వేసే పంటల గురించి కానీ మీరు వ్యవసాయ మిషన్ ద్వారా మీరిచ్చే ప్రభుత్వానికి మీరు ఇచ్చిన సలహా?
1: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకున్నటువంటి నెట్వర్క్ తోటి ఆ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్ ఇందులో ఉంటాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్చర్ డిపార్ట్మెంట్, ఫిషరీస్, ఏదైతే వ్యవసాయ అనుబంధమైనటువంటి పాడి పరిశ్రమ, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆ కన్సల్ట్ జిల్లా అధికారులతో అంతా కూడా మాట్లాడి ఆయా ప్రాంతాల్లో ఈ కాలంలో ఏ విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఉదాహరణకి ఇప్పుడు వరి పెట్టాము, వరి పెట్టాల్సినటువంటి ప్రాంతం ఉంది, ఇప్పుడు వరి పంట పెడితే దానికి ఉన్నటువంటి నీటి అవకాశాలు ఏంటి, రాబోయేటువంటి 4-5 మాసాల కాలం పాటు దానికి నీరు కావాలి, ఆ కావాల్సినటువంటి నీరు అందటానికి అక్కడ ఉన్నటువంటి రిజర్వాయర్స్ ఏంటి, దానికి వచ్చేటువంటి సోర్స్ ఏంటి, వాటర్ వచ్చేటువంటి సోర్స్ ఏంటి, వీటన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని ఎక్కడైనా సరే అలాంటి ఇబ్బందులు వస్తాయంటే వరి మానండి, దాని బదులుగా ఆరుదడి పంటల వైపుకి అడుగులు వేయండి. ఉదాహరణకి అది మేజ్ కానివ్వండి, లేకపోతే అంటే పప్పు ధాన్యాలు కానివ్వండి, నూనె గింజలు కానివ్వండి, అటువైపుకి డైవర్ట్ కమ్మని చెప్పి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు రాష్ట్రంలో మనం ప్రాజెక్టులన్నింటినీ కూడా అంటే ప్రతి నీటి పొట్టిని ఒడిసిపెట్టేటువంటి కార్యక్రమం అమలు జరిపే విధంగా ప్రాజెక్టులన్నింటినీ కూడా వాటి రూపురేఖలు మార్చేసి వాటికి కావాల్సినటువంటి రక్షణ చర్యలు తీసుకుని నిలబెట్టడం జరిగింది. అదృష్టవశాత్తు పైన పడినటువంటి వర్షాలతోటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలుగా మారుతా ఉన్నాయి. కాబట్టి ఎలినినో ప్రభావం అనేటువంటిది మన రాష్ట్రం పైన ఇప్పుడుకున్నటువంటి అంచనాల ప్రకారం ఏంటంటే అనుకున్నంత తీవ్రంగా లేకుండా, అంటే ఎలినినో సూపర్ ఎలినినోగా కూడా దీన్ని నామకరణం చేశారు, జైంట్ ఎలినినో.
0: అవును సార్, ఇప్పుడు రైతు అనగానే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు కోఆపరేటివ్ సొసైటీల దగ్గరగా లేకపోతే మనం ప్రభుత్వం దగ్గరికి రావడానికి కిసాన్ క్రెడిట్ వాడకం అంటే చాలా మందికి రైతులు

0: కిసాన్ క్రెడిట్ వచ్చింది మా అబ్బాయి వాడాడు లేకపోతే వీళ్ళు వాడారు అని చెప్పడమే కానీ చాలామందికి అవగాహన అనేది ఒక అపప్రదం ఉంది. కిసాన్ క్రెడిట్ వాడకంలో ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది?
1: బ్యాంకర్స్ అందరినీ కూడా పిలిచి ఆ క్రెడిట్ లిమిట్, ఆ రైతుకి ఎంతవరకు క్రెడిట్ లిమిట్ ఉంది అనేటువంటి దాన్ని కూడా మొత్తం మొదటగానే డిపాజిట్ చేయడం జరిగింది. డిపాజిట్ చేయడం ఇన్ ద సెన్స్ వారి క్రెడిట్ లిమిట్ ని నిర్ధారణ చేస్తారు. ఈ క్రెడిట్ లిమిట్ లోపు సంవత్సరంలో ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా దానిలో జమ చేసుకోవచ్చు. ఏ కాలంలో అయితే రైతు ఆ డబ్బును వాడుకుంటా ఉంటాడో అంతవరకు మాత్రమే రైతుకి వడ్డీ చెల్లించేటువంటి అవసరం ఉంటుంది. దాంట్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సహకారం 7% వరకు రుణం ఇంట్రెస్ట్ లో ఆ వడ్డీలో రాయితీని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో అదంతా ఇస్తూ తీసుకుంటూ అంటే చెల్లిస్తూ వాడుకుంటూ ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా అప్ టు 7% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని ఇంట్రెస్ట్ ను కూడా పే చేస్తా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది పెద్ద ఊరట రైతాంగానికి. అంటే 1 లక్ష రూపాయలు తీసుకున్నటువంటి ఓ రైతు సంవత్సరం తర్వాత అతను సకాలంలో కనుక చెల్లిస్తే అతను నో ఇంట్రెస్ట్. 3 లక్షల రూపాయల వరకు తీసుకునేటువంటి రైతుకి సకాలంలో చెల్లిస్తే 3% ఇంట్రెస్ట్. ఇది చాలా ఉపయోగపడతా ఉన్నటువంటి చిన్న రైతులకి, మధ్యతరగతి రైతులకి ఇది చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమాన్ని దీని ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం.
0: సరే, ఇప్పుడు రైతులు అంటే ఇప్పుడు పంటలో వేసే సమయం కాబట్టి పంట వేసిన తర్వాత చాలా మంది రైతులు చాలా రాష్ట్రాల్లో భారతదేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా గిట్టుబాటు ధర గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటుంది. ప్రతి ప్రభుత్వ సమయంలోనూ జరుగుతూ ఉంటుంది. ఎలాంటి సజెషన్స్ ప్రభుత్వానికి అందించారు గిట్టుబాటు ధర గురించి?
1: చంద్రబాబు నాయుడు గారు, ఈ వ్యవసాయ మిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దీనిపైన చాలా పెద్ద ఎక్సర్సైజ్ నిర్వహిస్తా ఉన్నారు. పంటల వ్యవసాయ ఉత్పత్తులు అనేటువంటివి జాతీయ అంతర్జాతీయ మార్కెట్ల పైన ఆధారపడి ఉంటాయి వాటి ధరలు. ఎందుకంటే ఇప్పుడు వచ్చినటువంటి గ్లోబలైజేషన్, ఈ ప్రపంచీకరణ తర్వాత నూతన ఆర్థిక విధానాలు ఈ దేశంలో ఈ ప్రపంచంలో అమలు జరుగుతూ ఉన్నటువంటి దాంట్లో ఈ గ్లోబల్ విలేజెస్ అయిపోయినాయి. ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వస్తువు పోతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్ ఒడిదుడుకులు అనేటువంటివి చాలా సర్వసాధారణంగా వస్తాయి. ఇప్పుడు గత సంవత్సరం మనం చూసాం ఈ రాష్ట్రంలో నల్ల బర్లీ అనేటువంటిది HDF టొబాకో పెట్టారు. దాన్ని కొనేవాళ్ళు లేకుండా పోయారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని దానికోసం పెద్ద ఎత్తున 290 కోట్ల రూపాయలు కేటాయింపులు చేసి ప్రభుత్వం తరఫు నుంచి దాన్ని కొనుగోలు చేసి అలా పెట్టాం. దాన్ని ఎప్పుడు మార్కెట్ వస్తే అప్పుడు అమ్మించేటం. అదే సందర్భంలో కొన్ని పంటలు మనం చెప్పిన దాంతో నిమిత్తం లేకుండా రైతు సాంప్రదాయ పద్ధతిలో గతంలో అలవాటు ప్రకారం ఒకళ్ళని చూసి ఒకళ్ళు వేసుకుంటూ పోయేటువంటి దాంట్లో కొన్ని ఇబ్బందులు వస్తా ఉన్నాయి. ఈ వచ్చిన ప్రతిసారి కూడా ఉద్యానవన పంటలకు సంబంధించి కానివ్వండి, ఇప్పుడు మామిడి లాంటి పంట వచ్చింది, మామిడి సంక్షోభం వచ్చింది, 2 సార్లు సంక్షోభం వచ్చింది. కారణం ఏంటంటే గల్ఫ్ యుద్ధం కారణం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉత్పత్తుల్లో వస్తున్నటువంటి మార్పులు, తీసుకుంటున్న ఆహారంలో మార్పులతోటి మన దగ్గర ఉన్నటువంటి ఆ జ్యూస్ క్వాలిటీలో వచ్చినటువంటి మార్పులు కానివ్వండి, కొంత ఎక్స్పోర్ట్ ఆగింది. ఆగినప్పుడు దాన్ని ఆదుకోవడం కోసం, రైతుకు భరోసా కల్పించేదానికోసం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడటం, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో ఎంటర్ అవ్వటం, దాంట్లో ఏదైతే 25% ఆ ఇంటర్వెన్షన్ స్కీమ్లో మనం ప్రభుత్వం వాటా చెల్లించేదో దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యాలతోటి దాన్ని 1 టన్నుకొచ్చే 4,000 రూపాయలు మామిడి రైతాంగానికి ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా మిర్చి కష్టం వస్తే మిర్చి రైతుకి ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. అదేవిధంగా ఉల్లి రైతుకి హెక్టార్కి 50,000 రూపాయలు పంట అన్నారని, వచ్చిన పంట మిగతా తన ఏ రేటు కన్నా అమ్ముకొని హెక్టార్కి 50,000 రూపాయలు అదనంగా ప్రభుత్వం సహాయం అందించినటువంటి కార్యక్రమాన్ని మనం చూసాం. అదేవిధంగా ఈ సంవత్సరం పొగాకు మార్కెట్లో వచ్చినటువంటి ఈ బర్లీ పొగాకు అయిపోయింది, ఇది ఇప్పుడు ఇది వర్జీనియా పొగాకుతో వచ్చినటువంటి ఈ కొంత క్రైసిస్ ను కూడా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సంవత్సరానికి 50,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలు ప్రతి రైతుకి కూడా బేరం ఉన్నటువంటి ప్రతి రైతుకి రుణ సౌకర్యం, వడ్డీ లేని రుణాన్ని అందించడం, అదేవిధంగా అంటే క్వింటాల్కి వచ్చేసి 2,000 రూపాయలు ప్రభుత్వం అదనంగా అంటే 1 కేజీకి 20 రూపాయల చొప్పున ప్రభుత్వం వైపు నుంచి ఏదైతే ఆ రైతు ఉత్పత్తి చేశాడో అంత పొగాకు కూడా వచ్చిన ధరతో పాటుగా క్వింటాల్కి 2,000 రూపాయలు కలిపి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్నారు.
0: సార్, చివరిగా ఇప్పుడు మార్కెట్ యార్డులు ఉన్నాయి కదా, మార్కెట్ యార్డులు పాత్ర, ఇప్పుడు ఈనాం పథకం, ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ఈనాము, ఈ వివరాలు.
1: అంటే ఈ రాష్ట్రంలో 218 మార్కెట్ యార్డులు ఉన్నాయండి. ఈ 218 మార్కెట్ యార్డులలో 33 ఈనాం సిస్టమ్ ఇంప్లిమెంట్ అయినటువంటి ఉన్నాయి.
0: ఓకే,
1: అందులో ఇప్పుడు యాక్టివ్ గా 12 నడుస్తూ ఉన్నాయి, మిగతావి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీని ప్రధానమైన కారణం ఏంటంటే ఈనాం సిస్టమ్ లో ఏంటంటే ఈ మార్కెట్ యార్డులోకి వచ్చినటువంటి సరుకుని ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడి నుంచైనా కూడా బిట్ చేసుకోవచ్చు, దాన్ని డిజిటలైజ్ చేసిన అన్నమాట.

ఆ బిడ్ చేసుకునేటువంటి కార్యక్రమంలో కొన్ని సమస్యలు ఉత్పన్నం అవుతా ఉన్నాయి. ఈ సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, ఇవన్నీ కూడా ప్రధానంగా కమిషన్ ఏజెంట్లు, మార్కెట్ యార్డ్స్ లో కమిషన్ ఏజెంట్స్ ఉంటారు. ఈ కమిషన్

0: కి అదే హైయెస్ట్ ప్రైస్ అయి వాళ్ళకి వెళ్ళింది అనుకోండి, ఆ వ్యాపారికి ఏజెంట్ కి సంబంధం లేకపోవడంతో ఈ వ్యాపారిని నమ్మి ఏజెంట్ డబ్బులు చెల్లించేటువంటి కార్యక్రమం చేయలేకపోతా ఉన్నాడు. చేయలేకపోయినప్పుడు అంటే ఒక స్టాగ్నేషన్ వస్తా ఉంది. ఇలాంటిది ఒక రకమైనటువంటి ఇబ్బంది, దాంట్లో మనం ప్రధానంగా ఎదురు చూస్తాం. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఒక ఉత్పత్తి, ఇప్పుడు పొగాకు వచ్చింది అనుకోండి, పొగాకు ఒక బోర్డులో పెట్టినప్పుడు రైతు అక్కడికి వెళ్ళినటువంటి ఆ ప్యాసింగ్ చేసేటువంటి వాళ్ళ ఆఫీసర్, కంపెనీ ఆఫీసర్ ఎవరైతే ఉంటాడో ఆ ఉద్యోగి, అతను పోయి ఆ బేల్లో చేయిబెట్టి తీస్తే దాంట్లో ఉన్న ఉష్ణోగ్రత ఏమిటి, ఆ పొగాకు మధ్యలో ఏముంది, చివరిలో ఏం పెట్టారు, పైన ఏం పెట్టారు, ఇవన్నీ చూసుకుంటాడు. చూసుకుని దానికి ప్రైస్ ఇచ్చేస్తాడు. ఈనాంలో ఏంటి, ఇక్కడ ఉన్నటువంటిది మహారాష్ట్ర నుంచో ఏ పంజాబ్ నుంచో ఆ ధాన్యం కొనుగోలు చేయాలి. ఆ ధాన్యం బస్తా ఓపెన్ చేసినప్పుడు కెమెరాలో కనపడే విజిబిలిటీ వేరుగా ఉంటుంది. ఆ విజువల్ నీకు లోపలికి పోతే దాంట్లో పాయ ఉండొచ్చు, మట్టి ఉండొచ్చు, చెత్త ఉండొచ్చు, రకరకాలైనటువంటి ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి చేయటం కూడా కొంత ఇబ్బంది ఉంది. అందుకని ఈనాం సిస్టంలో నడిపేటువంటి వీటికి కొద్దిగా ఇబ్బంది జరుగుతూ ఉంది. మిగతా మార్కెట్ యార్డ్లంటి కూడా ప్రభుత్వం అవసరమైనటువంటి సహాయ సహకారాలన్నీ అందించి అక్కడ డైరెక్ట్ గా జరిగేటువంటి వ్యాపారాలంతా కూడా చేస్తా ఉన్నారు. ఇప్పుడు మనకి గుంటూరు కానివ్వండి, ఆదోని కానివ్వండి, పెద్ద మార్కెట్ యార్డ్స్ ఇవి. యాసా ఖండంలోనే ఒక పేరు ఉన్నటువంటి, ఇప్పుడు గుంటూరు అంటే ఓన్లీ మిర్చి, కానీ ఆదోనిలోకి వచ్చేసరికి రకరకాలైనటువంటి ఉత్పత్తులన్నీ కూడా వస్తాయి. లేకపోతే మదనపల్లి టమాటో మార్కెట్ కానివ్వండి, ఇలాంటివన్నీ ఉన్నటువంటి పరిస్థితి.
1: ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ మిషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ రైతులకు అలాగే మార్కెట్ యార్డ్ ద్వారా అందిస్తున్న సేవలు చాలా విపులంగా వివరించారు. నమస్కారం సార్.
0: నమస్కారం.
2: మీరింతవరకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు అందిస్తున్న సేవలు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈనాటి వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఎఫ్ఎం బ్యాండ్ 103.9 MHz పై మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వినండి ఇద్దరమ్మాయిలతో చిత్రం నుండి సాగర్ గీతమాధురి పాడిన పాట. భాస్కర్ భట్ల గీతం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, వెంకటమ్మ, శాంతమ్మ, నంగి రామకృష్ణయ్య, చిన్మయి, కుమార్, నల్లాల శంకరి, పాపయ్య శాస్త్రి, ఎండి రహీం, సోని, కదిరేసమ్మయ్య, ఇంకా ఇతర మిత్ర బృందం, మరి వీరందరి కోసం ఇద్దరమ్మాయిలతో చిత్రం నుండి ఈ పాట.

0: కార్యక్రమంలో తర్వాత దేవాలయం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కరీమాబాద్ నుండి కొమరెల్లి సుశీల, సౌందర్య, చంద్రమోహన్, రామ్మోహన్, కృష్ణమోహన్, సుచరిత, వాణి ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోరిక మేరకు దేవాలయం చిత్రం నుండి ఈ పాట వినండి.
1: దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవ సనాతన.

సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖక్షమీ. సంతుష్టః సతతం యోగీ యత ఆత్మా దృఢ నిశ్చయః.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఎర్ర సముద్రం చిత్రం నుండి వందే మాత్రం శ్రీనివాస్ పాడిన పాట, బృందంతో కలిసి పాడిన పాట. అందేశ్రీ గీతం, వందే మాత్రం శ్రీనివాస్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు హన్మకొండ జిల్లా తరాలపల్లి నుండి జేరుపోతుల బుచ్చయ్య, మంగ, చైతన్య, సంతోష్ కుమార్, బక్కెల్లవ్వ, జంపయ్య మరియు మా గ్రామ ప్రజలందరి కోసం వినిపించగలరని కోరుతున్నారు. మరి వీరందరి కోరిక మేరకు ఎర్ర సముద్రం చిత్రం నుండి ఈ పాట.

కార్యక్రమంలో తరువాత అపూర్వ సహోదరుల చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పి సుశీల పాడిన పాట.

గీతం చక్రవర్తి సంగీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత ఇంకా ఇతర కుటుంబ సభ్యులు. మరి వీరందరి కోసం అపూర్వ సహోదరులు చిత్రం నుండి ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగీలు, ధోవతులు, టవల్స్ నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మనోరంజన కార్యక్రమంలో ఇప్పుడు వినండి సింధూర పువ్వు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. మనోజ్ గ్యాన్ సంగీతం, రాజశ్రీ గీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ నుండి పాష, మోహన్, యాదగిరి, రమేష్, వీరేందర్, సుమన్, శ్రీను, రంజిత్, బుట్టో, రుద్రాక్షిణి, ఇంకా ఇతర మిత్ర బృందం, మరి వీరందరి కోరిక మేరకు సింధూర పువ్వు చిత్రం నుండి ఈ పాట వినండి.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మనోరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవత చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పిశుశీల పాడిన పాట వేటూరి గీతం చక్రవర్తి సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశుబుగ్గ నుండి దాసి రామచంద్రం, సుమతి, నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, హర్షిని, హిమశ్రీ, ఇంకా రేడియో వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట దేవత చిత్రం నుండి వినండి.

సంపూర్ణ రామాయణం చిత్రం నుండి ఘంటసల పాడిన పాట. కోసిరాజు గీతం, కెవి మహదేవన్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్, అశ్విని, రమేష్, ఆనంద్, మన్విత్ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఇదే పాటను మాకు కూడా వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, కేయూ 100 ఫీట్ రోడ్ హన్మకొండ నుండి కటకం శివప్రసాద్ కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోరిక మేరకు సంపూర్ణ రామాయణం చిత్రం నుండి ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: మనోరంజని కార్యక్రమంలో తరువాతి పాట సూత్రధారులు చిత్రం నుండి ఎస్పీ శైలజ పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, కెవి మహాదేవన్ సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, ఇంకా రుద్రగణేష్, ఇతర మిత్ర బృందం, మరి వీరందరి కోరిక మేరకు సూత్రధారుల చిత్రం నుండి ఈ పాట.

సుస్వాగతం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. సిరివెన్నెల సీతారామశాస్త్రి గీతం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జనగామ జిల్లా జఫర్గఢ్ మండలం షాపల్లి గ్రామం నుండి చింతా శ్రీనివాస్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. మరి వీరి కోసం సుస్వాగతం చిత్రం నుండి ఈ పాట.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: మనోరంజని కార్యక్రమంలో తర్వాతి పాట జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం పాడిన పాట వేటూరి గీతం ఇళయరాజా సంగీతం. ఈ పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు విల్సన్ గార్డెన్ బెంగళూరు నుండి మూర్తి మంగమ్మ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఇదే పాటను మాకు వినిపించండి అంటూ కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా అతినూర మండల్ సిద్ధుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య లావణ్య మీనా లక్ష్మణ్ రాజేశ్వర్ లోకేశ్వర్ విక్రాంతబాబు రాజా కోటి రజని వెన్నెలమ్మ సత్యనారాయణ ప్రవీణ్ దుర్గేష్ లావణ్య జగన్ దుర్గయ్య ఇంకా ఇతర మిత్ర బృందం. మరి వీరందరి కోరిక మేరకు జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఈ పాట

కార్యక్రమంలో తర్వాత మహాత్మా చిత్రం నుండి కార్తీక్ సంగీత పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి గీతం, విజయ్ ఆంటోనీ సంగీతం. ఈ పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం ఉప్పలూరు గ్రామం నుండి మల్లేశ్వరరావు, శాంభవి, జగదీశ్వర్, తమన్ ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, మరి వీరందరి కోసం మహాత్మా చిత్రం నుండి ఈ పాట.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్స్ పై ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో అరుణ సాయిరామ్ గారి గాత్రం వింటారు.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2223.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం ఎఫ్ఎంఎన్ 103.5 మెగాహెర్ట్స్ పై అలనాటి ఆనిమత్యాలాంటి తెలుగు శని గీతాలు, మధుర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి మహారాజు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట వేటూరి గీతం, చక్రవర్తి సంగీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి, పెద్దరికం చిత్రం నుండి చిత్ర పాడిన పాట, వడ్డేపల్లి కృష్ణ గీతానికి రాజ్ కోటి సంగీతం.

శ్రోతలు మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి, 1940లో ఒక గ్రామం ఈ చిత్రం నుండి సి రమణ పల్లవీశ్వరి పాడిన పాట, రామారావు గీతానికి సాకేత్ సాయిరాం సంగీతం.

కార్యక్రమంలో తరువాతి పాట. బంగారుబాబు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట. ఆచార్య ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

తలుపు ఎరగని పరువం అంతు చూడాలి. అలుపు సలుపు ఎరగని పరువం.

0: చెల్లెలి కాపురం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, కెవి మహదేవన్ సంగీతం.
1: చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గల గలలాడగా అడుగులందు కల హంసలాడగా నడుములు తరంగములుగగా వినీల గజభర విలాస

0: చూచగా
1: హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవ ప్రమథగణము కనిపించగా

కార్యక్రమంలో తరువాతి పాట. సీతారామ కళ్యాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. ఆత్రేయ గీతం, కెవి మహదేవన్ సంగీతం.

ఏకవీర చిత్రం నుండి ఘంటసాల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. కృష్ణశాస్త్రి గీతం, కెవి మహదేవన్ సంగీతం.

శ్రోతలు ఇంతవరకు మధురగీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 11 గంటలు. ఈనాటి మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై మా ప్రభాత ప్రసారంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు కోరుతున్నాము. నమస్తే. జై హింద్.